ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ 27వ తేదీ శనివారం. అందరికీ శుభోదయం.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆలయానికి తనకు గాయం చేసిన భక్తుడి పేరునే తన క్షేత్రానికి పెట్టుకున్నాడు ఆ మహాశివుడు. మల్లనగా ఓదెల మల్లనగా పూజలు అందుకుంటున్నటువంటి తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఓదెల మల్లన క్షేత్రం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుందాం.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్ర దర్శన్ వింటున్నారు. ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో ఉన్నటువంటి ఓదెల మల్లన్న ఆలయం గురించి. ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. పూర్వం ఓదెల ప్రాంతం దండకారణ్యంగా ఉండేది. ఆ రోజుల్లో స్వయంభూగా లింగంగా వెలిసినటువంటి ఆ మహాశివుడిని పంకజ మహామునీశ్వరులు నిత్యం స్వామివారిని కొలుస్తూ ఉండేవారట. పంకజ మహామునీశ్వరుల తర్వాత స్వామివారిని కొలిచేవారు లేక శివలింగంపై పెద్ద ఎత్తున పుట్ట పెరిగింది. అయితే అదే ఊర్లో ఉన్నటువంటి చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం చేస్తుండగా నాగలు కర్ర పుట్ట లోపల ఉన్నటువంటి శివలింగానికి తగిలింది. జరిగిన పొరపాటు తెలుసుకున్నటువంటి ఓదెలు స్వామివారిని మన్నించమని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారట. అది మెచ్చినటువంటి స్వామివారు

ఓదెలకు శాశ్వత మోక్షం ప్రసాదించడమే కాకుండా అతని పేరుతోనే భక్తులకు దర్శనమిస్తానని స్వామివారు చెప్పినట్లు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనలో ఈ పాట తర్వాత.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జునుని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, క్షేత్ర దర్శనిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓదెల గ్రామంలో ఉన్నటువంటి ఓదెల మల్లన్న ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. నాగలికర్ర శివలింగానికి తగిలిందని అనుకున్నాం కదా. సో మరి ఇప్పటికీ శివలింగంపై నాగలికర్ర గాయాన్ని పోలినటువంటి మచ్చ కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి, సంభవర్ణ శిలలు, శిల్పాల ఆధారంగా సుమారు 1300 సంవత్సరం మధ్య కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అదే కాలంలో దక్షిణ దిశగా శ్రీ భ్రమరాంబ అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీ వీరభద్రస్వామిని, క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ భైరవస్వామిని ప్రతిష్ఠించారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం క్షేత్ర దర్శనిలో ఈ పాట తర్వాత.

ఎస్ దోస్త్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని నేను మీ అర్జశ్విని మాట్లాడుతున్నాను. క్షేత్రదర్శిని వింటున్నారు. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం పెద్దపల్లి జిల్లాలో ఓదెల గ్రామంలో వెలిసినటువంటి ఓదెల మల్లన్న స్వామి ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ ఆలయానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, సీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదెల మల్లన్న స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారని ప్రతీతి. దీనికి ప్రత్యేకంగా మల్లన్న స్వామి ఆలయంలో సమాంతరంగా సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతుంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ మన క్షేత్రదర్శినిలో. ఈ పాట తర్వాత

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తడగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓదెల మల్లన్న స్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ ఆలయంలో

గండాలు తీరితే గండదీపాలు పెడతామని, కోరికలు తీరితే కోడెలు కడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని, పిల్లలు చల్లగా ఉంటే సేవలు చేస్తామని ఇక్కడికి వచ్చే భక్తులు మొక్కుతుంటారు. అంతేకాదు, మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ వేయడం అనేది ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, ఓదల మల్లన్న సన్నిధిలో స్వామివారి పేరిట పట్నాలు వేస్తారు. ఒగ్గు పూజారుల చేతిలో డమరుకాన్ని మోగిస్తూ స్థితికి తగ్గట్టుగా లయబద్ధకంగా నృత్యాలు చేస్తారు. బుధవారం, ఆదివారాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉగాది పర్వదినాన ఎడ్లబండ్లతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అలా చేసిన తర్వాత జాతరని ప్రారంభిస్తారు ఓదెల మల్లన్న స్వామి ఆలయంలో. మరి అంతేకాదు, ఈ జాతర సందర్భంగా పెద్ద పట్టణాలు అగ్నిగుండాలు దాటుతూ ఏటా జాతర సాగుతుంది. మరి ఇదండి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకున్నాం తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచినటువంటి ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓదెల మల్లన్న స్వామి దేవాలయం గురించి. మరి మరో ఆలయం గురించి మరో క్షేత్ర దర్శనిలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిర్ణయం సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

సీషల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబిజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత టాక్సీ సేవ భారత్ టాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవేలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4000 మందికి పైగా డ్రైవర్లు భారత్ టాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ టాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో
అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్

0: నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డంలో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్ద స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: యూకే అగ్రిమెంట్ ఇస్ ఎ టెంప్లేట్ విచ్ ఇస్ వెరీ కాంప్రిహెన్సివ్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టారిఫ్స్ అండ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రేడెడ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, ఇట్స్ అబౌట్ కొలాబరేషన్స్ ఇన్ టెక్నాలజీ, ఇన్ ఎడ్యుకేషన్, కల్చర్, ది ఆర్ట్స్. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనెజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ను ప్రారంభించింది. వెనుజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవత సహాయం, విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమెస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ సి రాహుల్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో డయాబెటీస్, ఈ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాహుల్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: మామూలుగా డయాబెటీస్ అనగానే ఒక మహమ్మారిలా ప్రపంచాన్నంతా చుట్టేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి కుటుంబంలో ఈ మాట వినే పరిస్థితి వచ్చింది. అయితే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే సందర్భాలు గమనిస్తుంటాము. ఇది ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారండి?
1: మనకు పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. దీని గురించి అవగాహన మనం పెంచాలి, ఇంకా అందరికీ దీని గురించి తెలియాలి.
0: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు డాక్టర్ గారు?
1: టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా మటుకు పిల్లల్లోనే వస్తుంది, పెద్దోళ్ళు కూడా కొందరిలో వస్తుంది, కానీ ఎక్కువ మటుకు పిల్లల్లోనే వస్తుంది అన్నమాట. టైప్ 1 డయాబెటీస్ లో ఏంటంటే ఇన్సులిన్ బాడీలో ప్రొడక్షన్ తక్కువైపోయి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ కావడం వల్ల వస్తుంది. అదే టైప్ 2 డయాబెటీస్ ఏమో పెద్దవాళ్లకు వయసుతో బరువు ఎక్కువడం వల్ల, ఇన్సులిన్ అనేది ఉన్నా కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, దానివల్ల వస్తుంది. సో టైప్ 1 లో ఏంటంటే మనకు ప్రొడక్షన్లోనే ఇన్సులిన్ అనేది తక్కువైపోతుంది, కాబట్టి ఇది ఒక మోర్ సివియర్ ఫామ్ అనుకోవచ్చు మనము, ఎందుకంటే దీనికి ఇన్సులిన్స్ మాత్రమే ఉంటాయి ట్రీట్మెంట్. అదే మనకు పెద్దల్లో వచ్చేదేమో టైప్ 2 అంటాం, దానికి మనకు టాబ్లెట్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్కి 4-5 రకాల గోళీలు ఉంటాయి. పిల్లల్లో మాత్రము టైప్ 1కి ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్ అనమాట.
0: డాక్టర్ గారు, ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు ఎన్ఐడిడిఎం అని ఐడిడిఎం అని రాస్తుంటారు, దాని అర్థం ఏంటంటారు?
1: ఎన్ఐడిడిఎం అనేది ఐడిడిఎం అనేది మనకు ఎందుకు డిఫరెన్స్ అంటే, ఐడిడిఎం అనగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్, అంటే దీనికి మనం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంతకు ముందు కాలంలో ఈ పదాలు వాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఐడిడిఎం ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాము.
0: డాక్టర్ గారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారు, గమనిస్తుంటారు మీరు?
1: సో టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లల్లో ఫ్రమ్ 6 మంత్స్ నుంచి 18 ఇయర్స్ దాకా ఎప్పుడైనా రావచ్చు. కామన్ ఏజ్ గ్రూప్ అనేది మనకు ఒక 5 to 15 ఇయర్స్ అనుకోవచ్చు మనము, కానీ చిన్నపిల్లలకి 1 ఇయర్కి కూడా, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి కూడా వస్తుంది అనమాట. అదే 6 మంత్స్ లోపు వచ్చే డయాబెటీస్ ని మనం వేరే డయాబెటీస్ అంటాము, అది జెనెటిక్ కారణాలు ఉంటాయి వాటికి, దాన్ని మోనోజెనిక్ డయాబెటీస్ అంటాం. అవి కూడా చూస్తాము, అవి ఇంకా చాలా రేర్ అనమాట.
0: అంటే మామూలుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అన్నట్టు టైప్ 2 డయాబెటీస్ లో కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి, అతిక దాహం రావడము, తరచుగా మూత్ర విసర్జన చేయడం కానీ, కొన్ని సింటమ్స్ వల్ల వాళ్ళు చెప్పగలిగే పరిస్థితుల్లో ఉంటారు. చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన గానీ జ్ఞానం గానీ ఉండదు, వాళ్ళు ఎలా చెప్పగలరు, మనం ఏం గమనించాలి వాళ్ళ లోపల?
1: ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఏంటంటే రాత్రిపూట లేసి మూత్రం పోవడం అని కొత్తగా గమనిస్తారు తల్లిదండ్రులు.
0: ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారు,
1: రాత్రిపూట లేసిపోతారు, ఇంకా దాహం కూడా ఎక్కువ ఉండేసరికి వాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగుతారు. వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి ఆకలి కూడా బాగానే ఉంటుంది, కానీ బరువు తగ్గుతూ ఉంటారు, తింటారు కానీ బరువు తగ్గుతారు, ఎందుకంటే బ్లడ్ షుగర్ ఎక్కువ అయ్యేసరికి మనకు బరువు తగ్గడం జరుగుతుంది, మూత్రంలో షుగర్ వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 లక్షణాలు ఏంటి మెయిన్ అనమాట, మూత్రం ఎక్కువ పోవడం, నీళ్ళు ఎక్కువ తాగడం, బరువు తగ్గడం. సో ఎప్పుడైనా కూడా ఇటువంటి సింటమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో డాక్టర్ ని సంప్రదించి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయినా, ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయినా చెక్ చేసుకుంటే దాంతో మనకు ఆ లెవెల్స్ అనేవి నార్మల్లో ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్, ఒకటి HbA1c అంటాము, 3 నెలల షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందని ఆ టెస్ట్ చేస్తాము. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మూత్రంలో కూడా మనకి ఏమైనా కీటోన్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి యూరిన్ పరీక్ష కూడా చేస్తాం అన్నమాట.
0: ఈ కీటోన్ బాడీస్ ప్రాముఖ్యత ఏంటంటారు ఈ టైప్ 1 డయాబెటీస్ లో?
1: సో టైప్ 1 డయాబెటీస్ లో వచ్చేసి మనకు ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ రోజులు ఎక్కువగా ఉంటే మనకి కీటోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కీటోన్స్ వస్తే ఏమైతుందంటే వాంతులు, కడుపు నొప్పి, ఆయాసం అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటంటే హాస్పిటల్లో ఖచ్చితంగా మనం అడ్మిట్ కావాల్సి ఉంటుంది. ఇన్సులిన్ అనేది IV రూపంలో ఇచ్చేది ఉంటుంది, హైడ్రేషన్ అనేది మనము సెలైన్ ఎక్కించేది ఉంటుంది. ఇవన్నీ రాకముందు, ఈ కీటోన్స్ రాకముందే మనము ఒకవేళ ఈ టైప్ 1 డయాబెటీస్ లక్షణాలని గుర్తుపడితే మనం తొందరగా ఇన్సులిన్ అనేది

0: సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ స్టార్ట్ చేసుకుని ఇది ప్రమాదాలు అనేది సీరియస్నెస్ ఎక్కువ చేసుకోకుండా చూసుకోవచ్చు అన్నమాట.
1: డాక్టర్ గారు, ఏ కారణాల వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుందంటారు?
0: మనకు పారంపరికంగా వచ్చేది కాదు, అలాగే మనకు తిండి తినడం వల్ల, స్వీట్లు తినడం, చాక్లెట్ తినడం వల్ల వచ్చేది కాదు. ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అండి. సో ఆటోఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, దాని పని ఏంటంటే బయట ఇన్ఫెక్షన్స్ ని తొలగించడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ వెళ్లి బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేసేసి వాటిని మన బాడీకి హామ్ చేయకుండా చూస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఏమైతుందంటే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ కే మన రోగనిరోధక శక్తి అనేది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేసి ఆ సెల్స్ ని పనిచేయనీయకుండా చేస్తాయి అన్నమాట, వ్యతిరేకంగా పనిచేస్తాయి. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మనకు ప్యాంక్రియాస్ అనే గ్రంథంలో తయారైతే, గ్రంథిలో ఉన్న కణాలు ఒకవేళ ఇట్లా ఎఫెక్ట్ అయితే ఈ యాంటీబాడీస్ వెళ్ళి దాటిని ఎఫెక్ట్ చేస్తే దాంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది.
1: ఒక మాట అంటారు కదా, కంచే చేయను వేస్తే అన్నట్టుగా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ మనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కాస్త.

0: ప్రొడక్షన్ అనేది మనకు ప్యాంక్రియాస్ అనే గ్రంథంలో తయారైతుంది. గ్రంథిలో ఉన్న కణాలు ఒకవేళ ఇట్లా ఎఫెక్ట్ అయితే ఈ యాంటీబాడీస్ వెళ్ళి దాటిని ఎఫెక్ట్ చేస్తే దాంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది.
1: ఒక మాట అంటారు కదా, కంచే చేయను వేస్తే అన్నట్టుగా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ మనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కాస్త మననే హామ్ చేయడం మొదలు పెడుతుంది.
0: కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు కాలంలాగా మనకు సిరింజెస్ ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు మనకు ఇన్సులిన్ అనేది పెన్ రూపంలో కూడా వస్తుంది. ఇంకా ఈ పెన్స్ అనేటివి చిన్న చిన్న నీడిల్స్ తో నొప్పి లేకుండా ఉన్నాయన్నమాట. సో పిల్లలకు మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ ఇన్సులిన్ పెన్స్ ప్రిఫర్ చేస్తాము. దాంతో నొప్పి తక్కువ ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు. రెండోది, ఇప్పుడు ఇన్సులిన్ పెన్స్ కాకుండా ఇన్సులిన్ పంప్స్ అని కూడా వచ్చినాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇన్సులిన్ పంప్స్, కానీ అది పెట్టుకుంటే మనకు ఇంకా కూడా మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది అన్నమాట.
1: అంటే ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఇన్సులిన్?
0: ఈ ఇన్సులిన్ అనేది చిన్నపిల్లల్లో మనకు బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి ఎప్పుడైతే ఆహారం తీసుకుంటారో వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకు ప్రతిసారి బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు ర్యాపిడ్ యాక్టింగ్ గానీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ గానీ ఇచ్చేది ఉంటుంది. దీంతో పాటు మనకు డైలీ వన్స్ ఒకటి లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది ఇస్తామన్నమాట. ఈ బేసల్ బోలస్ రెజిమెన్ అంటాం దీన్ని. ఆ బేసల్ బోలస్ రెజిమెన్ తో మనకు షుగర్ కంట్రోల్ అనేది బాగా ఉంటుంది. పిల్లలకి కూడా మనకు ఎక్కువ ఫుడ్ ఇచ్చినప్పుడు కొంచెం డోస్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ ఫుడ్ ఇచ్చినప్పుడు డోస్ తక్కువ చేసుకోవచ్చు. మధ్యలో స్నాక్స్ తీసుకున్నప్పుడు కూడా మనం చిన్నగా కొంచెం డోస్ ఇచ్చి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంటుంది ఇన్సులిన్ పెన్స్ తో ఈ బేసల్ బోలస్ రెజిమెన్.
1: బేసల్ అండ్ బోలస్ అన్నారు డాక్టర్ గారు. బేసల్ అంటే బేస్ లైన్ లో ఉండాల్సిన షుగర్, బోలస్ అంటే మనం ముద్ద తిన్నప్పుడు తీసుకోవాల్సిన ఇంజెక్షన్ అంటారు, అంతేనంటారా?
0: మీరు కరెక్ట్ చెప్పారండి. సో బేసల్ అనేది మనకు బేస్ లైన్ గా కూడా తిన్నప్పుడు కూడా షుగర్ లెవెల్ మెయింటైన్ చేయడానికి పనిచేస్తుంది ఆ ఇన్సులిన్. అదే బోలస్ ఏమో తినేటప్పుడు పెరిగే షుగర్ లెవెల్ ని పెరగకుండా మనకు షుగర్ నార్మల్ లో ఉంచినట్టు చూసుకుంటది ఈ బోలస్ ఇన్సులిన్.
1: అంటే ఈ రెండు రకాల కాంబినేషన్ లో ఉండే ఇన్సులిన్ ని మనము ఇవ్వాల్సి ఉంటుంది.
0: డెఫినెట్, కరెక్ట్ అండి. మనకు పిల్లల్లో ఏంటంటే ఈ బేసల్ వేరేగా ఇస్తాము, బోలస్ వేరేగా ఇస్తాము. దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ ఫుడ్ తింటే తక్కువ బోలస్ ఇస్తాము, ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బోలస్ ఇచ్చుకుంటాము. కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది పిల్లల్లో.
1: డాక్టర్ గారు, చాలా మంది పిల్లల్లో చూస్తుంటాము ఈ క్రేవింగ్ ఫర్ స్వీట్స్ ఇలాంటివి కనబడుతుంటాయి. అలాంటప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే పిల్లల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు?
0: ఇంతకుముందు కాలంలో వాళ్ళని ఫిక్స్డ్ డైట్ లో పెట్టేసి వాళ్ళని ఇంతే డోస్ ఇవ్వాలని చెప్పేసి ఉండేది ఇంతకుముందు కాలంలో. అప్పుడు స్ప్లిట్ మిక్స్ రెజిమెన్ అని ఇచ్చేవాళ్ళు, రోజుకి 2 పూట్లు ఇచ్చేవాళ్ళు ఇన్సులిన్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇలాంటి పిల్లలు కూడా అందరి పిల్లల్లాగానే హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ అప్పుడప్పుడు స్వీట్స్ తినడము వాళ్ళకి ఇవ్వచ్చు. దానికి ఏంటంటే సరైన ఇన్సులిన్ డోస్ అనేది మనం ఇచ్చుకుంటే, సరైన బోలస్ ఇన్సులిన్, ఈ షార్ట్ యాక్టింగ్, ర్యాపిడ్ యాక్టింగ్ డోస్ మనం కొంచెం పెంచుకొని ఇవ్వడం కానీ ఎక్స్ట్రా డోస్ కానిచ్చుకుంటే ఈ పిల్లలకు కూడా మనము అందరి పిల్లల్లాగానే అన్ని ఫుడ్ కూడా పెట్టొచ్చు. కానీ హెల్దీ ఫుడ్ అనేది, బ్యాలెన్స్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
1: కొన్నిసార్లు డాక్టర్ గారు, నేను కొన్ని సందర్భాల్లో గమనించాను, తినేటప్పుడు తిన్న తర్వాత 2 సార్లు షుగర్ చెక్ చేసుకుని అప్పుడు నార్మల్ గానే ఉండి తర్వాత కొంతకాలం హెచ్బీఏ1సీ చూస్తే చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఏ పరిస్థితుల వల్ల అయి ఉంటుంది అంటారు?
0: షుగర్ లెవెల్ అనేది మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, 2 అవర్స్ బ్లడ్ షుగర్ చూసుకుంటే మనకు నార్మల్లే ఉండొచ్చు. కానీ మళ్ళీ సాయంత్రం పూట ఒకవేళ స్నాక్స్ ఎక్కువగా తినేస్తే, లేకపోతే ఇదేంటి థియేటర్ ఐటమ్స్ ఎక్కువ తింటే మనం అప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేస్తలేం కాబట్టి మనకు అక్కడ షుగర్ లెవెల్ పెరిగింది మనకు ఈ 2 రీడింగ్స్ లో తెలియదు అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే హెచ్బీఏ1సి మనం 3 నెలలు పరీక్ష చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ లో షుగర్ లెవెల్ చెకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రికమెండెడ్ ఏంటంటే పిల్లలు టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి ఎక్కడైనా మన దేశంలో వేరే దేశాల్లో అయినా బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు పడుకునేటప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటే మనం దినం మొత్తం షుగర్ లెవెల్ అనేది మంచిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, కరెక్ట్ గా డోస్ ఇచ్చుకోవచ్చు మనము.
1: కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అనేది చేస్తారు కదా డాక్టర్ గారు.
0: ఇప్పుడు మనకు పిల్లలకి ఇలా షుగర్ లెవెల్ చెకింగ్ అనేది నీడిల్ తో ప్రిక్ చేయకుండా మనకు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైసెస్ అనేవి వచ్చాయన్నమాట. దాంట్లో ఉపయోగం ఏంటంటే మనకు దినం మొత్తం షుగర్ లెవెల్స్ దాంట్లో తెలుస్తుంది అనమాట. ఒకసారి పెట్టుకుంటే మనకు వారం కొన్ని డివైసెస్ 2 వారాల దాకా పనిచేస్తాయి. అలాగేమైతుందంటే పిల్లలకు మనకు డైలీ షుగర్ లెవెల్ అనేది దినం మొత్తం షుగర్ నైట్ టైంలో కూడా ఎట్లుంది మనకు భయం లేకుండా ఉంటుంది, షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందరికీ కూడా బెనిఫిటే. పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకు ఆ భయం అనేది పోతుంది, షుగర్ లెవెల్స్ లో వస్తున్నాయి, హైస్ వస్తున్నాయి అన్ని కనిపిస్తాయి దాంట్లో. డాక్టర్స్గా మాకేంటంటే మంచిగా ఇన్సులిన్ ని అడ్జస్ట్ చేయొచ్చు.
1: ఏ రకమైన ఆహారము మీరు సజెస్ట్ చేస్తారు?
0: సో మనకు టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి అందరు పిల్లల్లాగానే మనకు కార్బోహైడ్రేట్స్ కొంచెం లిమిట్ లో తీసుకోవాలి. ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి.

0: ఇంకా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ చేయాలి. సో ఫైబర్ అంటే మనకు ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయో, ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో, ఏవైతే మనం క్యారెట్ కీరా అంటామో, సలాడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువ చేయాలి. అండ్ ప్రతి మీల్తో పాటు ఈ ఫైబర్ ఫుడ్ పెట్టాలి. కొంచెం ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేయాలి. వెజిటబుల్ ప్రోటీన్స్ అనుకుంటే దాల్ కానీ, పప్పు కానీ, లేకపోతే ఇంకా నాన్ వెజ్ ప్రోటీన్స్ అయితే మనకు గుడ్డు, ఇంకా చికెన్, మటన్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇవన్నీ పెట్టడం వల్ల షుగర్ అనేది మెల్లగా పెరుగుతుంది. రెండోది మనకు రైస్, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. ఇంకా జొన్నలు, సజ్జలు అనేవి, మనకు గోధుమ రొట్టెలు, ఇవన్నీ మనకు కొంచెం బెటర్ అన్నమాట రైస్ కంటే. సో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుని హెల్దీ బ్యాలెన్స్ డైట్ తింటే మనకు బాగుంటుంది అనమాట. సో మన గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొన్ని ఫుడ్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, కొన్ని ఫుడ్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో హై గ్లైసిమిక్స్ ఇండెక్స్ ఫుడ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ని తొందరగా పెంచుతుంది అనమాట. అదే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఏమో షుగర్ లెవెల్ మెల్లగా పెంచుతుంది, స్లోగా పెంచుతుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా కారణంగా కానీ చాలా రకాల టిట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఆ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ తోనే నిర్ణయం తీసుకుని ఆరోగ్యం పట్ల ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అలా కాకుండా టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు ఒక నిపుణుడి సలహా మేరకు తీసుకోవడం మంచిదంటారా?
0: సో టైప్ 1 డయాబెటీస్ లో పేరెంట్స్ గా వాళ్లకు చాలా బాధ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ లో వాళ్ళు వేరే వేరే దారులు చూస్తారు, దీనికి ఏమైనా పర్మనెంట్ మార్గం ఉంటుందా అని. మనకేంటంటే ఇప్పుడు దాకా పర్మనెంట్ క్యూర్ రాలే కాబట్టి మనం ఏంటంటే యాజ్ డాక్టర్స్ వాళ్ళకి కరెక్ట్ సలహా ఇవ్వడం ముఖ్యము, వాళ్ళకు తప్పుదారిలో వెళ్ళకుండా చూసుకోవడం ముఖ్యము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ సపోర్ట్ గ్రూప్స్ కూడా బాగా అయినాయి మనకు సిటీలో, హైదరాబాద్లో అయినా, మనకు ఇండియాలో వేరే వేరే సిటీస్లో అయినా, ఢిల్లీ లాంటి సిటీస్లో ఈ టైప్ 1 డయాబెటీస్ గ్రూప్స్లో ఏంటంటే పిల్లలు డయాబెటీస్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పెద్దోళ్ళు టైప్ 1 డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి పెద్దగా ఈ వాళ్ళకేంటంటే ఒకరినొకరు సహాయం చేసుకోవాలని ఉంటుంది. ఇంకా వీటితో ఏంటంటే ఈ చిన్నపిల్లలకు కూడా, ఈ పేరెంట్స్ కూడా మేమందరికీ ఈ గ్రూప్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ సలహా అనేది దొరుకుతుంది, ప్లస్ వాళ్ళకు కొంచెము సోషల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట.
1: డాక్టర్ గారు, ఇలా టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎదుగుదలలో గానీ లేదంటే ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటాయంటారు?
0: ఒకవేళ మనం షుగర్ కంట్రోల్ బాగా చూసుకుంటే, బాగా చేస్తే మనకు హెచ్బిఎంసి అనేది 3 నెలల పరీక్ష 7% లోపల ఉంచితే మనకు ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది, జీవితాంతం కూడా మనకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. కానీ ఒకవేళ సరైన సలహా ఫాలో కాకపోతే, లేకపోతే షుగర్ లెవెల్ సరిగ్గా కంట్రోల్ ఉంచకపోతే అప్పుడేమైతుందంటే హెచ్బిఎంసి ఎక్కువ ఉండడం జరుగుతుంది. అది ఎక్కువ ఉంటే మనకు ఫ్యూచర్ లో కూడా మనకు కాంప్లికేషన్స్ తొందరగా వస్తాయని చెప్పేసి ఇండైరెక్ట్ చూపిస్తుంది అనమాట. అయితే మనకు చూసుకోవాల్సింది ఏంటంటే 11 ఏళ్ళు దాటిన పిల్లలకు సంవత్సరానికి ఒకసారి కళ్ళ చెకప్ ఒకటి చేసుకోవాలి, యూరిన్ చెకప్ ఒకటి చేసుకోవాలి, ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా అని చెప్పేసి, దాంతోపాటు మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, థైరాయిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి.
1: వీళ్ళ లైఫ్ స్పాన్ లో ఎంత వరకు ఆరోగ్యంగా ఉండగలరు?
0: సో వీళ్ళేంటంటే మనం కరెక్ట్ గా మీరు అన్నట్లు అన్ని ఫాలో చేస్తే వాళ్ళందరు మనలాగా అందరిలాగానే ఒక 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. మనకు మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా, కిడ్నీ ప్రమాదాలు లేకుండా, కంటి ప్రమాదాలు లేకుండా, గుండె ప్రమాదాలు లేకుండా చూసుకోవచ్చు మనం అనమాట.
1: మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ సి రాహుల్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడిప్పుడే రేడియోని ట్యూన్ ఇన్ చేసిన లిజనర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఎస్, లవ్లీగా సాటర్డే వచ్చేసింది అని అంటే నిజంగా చెప్పాలంటే మాత్రం ఒక పండగలా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, బట్ వీకెండ్ హాలిడే వచ్చిందంటే మాత్రం వారం మొత్తం పనిచేసి మన కోసం అలా రిలాక్స్ అయిపోయి మన పనులు మాత్రమే చేసేసుకుంటూ అలా లేజీ లేజీగా ఉంటూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం వీకెండ్. సో మరి ఈ వీకెండ్ ని బ్యూటిఫుల్ పాటలతో స్టార్ట్ చేసేద్దాం మన జనరంజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటూ. సో మరి ఈ అవర్లో మీకు బాగా నచ్చినటువంటి పాటలు మీరు మన జనరంజని కార్యక్రమంలో వినాలనుకుంటే మాత్రం చాలా సింపుల్, 0402324082కి వాట్సాప్ చేసేయండి మీ పేరు, మీరు వినాలనుకునే పాటని, అండ్ మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్ని టైప్ చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 0402324082కి వాట్సాప్ చేసేయండి. సో మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మెసేజ్ల వరద స్టార్ట్ అయిపోయింది. మరి మొదటగా మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరబ్బా అంటే మాత్రం ఎస్, నమస్కారం జనరంజని. నమస్కారం అండి, శుభోదయం మీకు. సో మరి జనరంజని కార్యక్రమంలో మాకోసం ఇంటింటి రామాయణం చిత్రం నుంచి వీణ వేణువైన సాంగ్ వినిపించండి అంటూ బచ్చన్నపేట నుంచి పాండు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పాటని కోరుతున్నారు. తప్పకుండా ఈ పాటను వినిపిస్తానండి. అలాగే మాకోసం ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి శ్రీనివాస పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి మెసేజ్ చేశారు. మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే జనరంజని కార్యక్రమంలో మాకోసం బాలుగారు పాడినటువంటి సూపర్ హిట్ పాట వినిపించండి అంటూ చౌటుప్పల్ నుంచి కల్పన, హేమలత, విశ్వనాథ్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం రాజన్ నాగేంద్ర గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు జానకి గారు పాడినటువంటి అద్భుతమైన పాటతో మన ఈ జనరంజని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మరి ఇంతకుముందు చెప్పాను కదా మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆచార్యని మాట్లాడుతున్నాను. అండ్ జనరాజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి జనరంజని కార్యక్రమంలో మా కోసం కానిస్టేబుల్ కూతురు చిత్రం నుంచి పువ్వు వలే విరబూయ వలే అనే పివి శ్రీనివాస్ గారు పాడినటువంటి పాట, సుశీలమ్మ గారితో కలిసి పాడినటువంటి ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ భువనగిరి జిల్లా రాయగిరి నుంచి మెసేజ్ పంపారు సత్యనారాయణ గారు, కవిత గారు మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి, నిజామాబాద్ ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మరియు అబేద ఆయుష మెసేజ్ చేశారు. మరి వారు కోరినట్టుగా పివి శ్రీనివాస్ గారు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ ఫిల్మ్ కానిస్టేబుల్ కూతురు, మరి ఈ చిత్రం నుంచి

ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. మరి ఆర్ గోవర్ధనం గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జనరంజని శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, శుభోదయం జనరంజని, మీకు కూడా శుభోదయం అండి. మరి ఇంతకీ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎవరనంటే మాత్రం, నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, మరి వారు కోరుతున్నటువంటి పాట స్వయం కృషి చిత్రం నుంచి పారాహుషార్ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూపా, రితు,

సుజాత మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి స్వయం కృషి, మరి ఈ చిత్రం నుంచి రమేష్ నాయుడు గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు జానకి గారు అత్యద్భుతంగా పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను జనరంజన్ కార్యక్రమంలో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజన్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు శుభోదయం జనరంజని, శుభోదయం అండి. మరి జనరంజని కార్యక్రమంలో ఈరోజు మాకోసమే కాదు శ్రోతలందరి కోసం మేఘ సందేశం చిత్రం నుంచి రాధాకృష్ణ పాటను వినిపించగలరు అంటూ వికారాబాద్ జిల్లా పరిగి నుంచి రాము రవి, చిన్ని చింటూ, బబ్లు, కన్నా, చిట్టి మెసేజ్ చేశారు. సో మరి నిజంగా మీ ఇంట్లో ఒరిజినల్ పేర్ల కంటే నాకు తెలిసి నిక్ నేమ్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్, తప్పకుండా వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుంచి దొర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్, విభాస్ మరియు విభు మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం రమేష్ నాయుడు గారు సంగీతం సమకూర్చినటువంటి పాట మేఘ సందేశం చిత్రం నుంచి యశ్దాస్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను జనరంజని కార్యక్రమంలో.

ఎస్ దోస్తో, మరి విన్నారు కదా, ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలను మరి స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయిగైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలెయ్యాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇది మన జనరంజని. గుడ్ మార్నింగ్ అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: మీ పేరండి?
1: సార్ బిజిలి వెంకటేష్, రంగారెడ్డి జిల్లా.
0: బిజిలి వెంకటేష్ గారు, జనరంజన్ లో ఏం పాట వింటారు?
1: సార్ మనకు కృష్ణ గారు నటించిన మాయదారి మల్లి గారి సినిమా నుంచి.
0: ఓకే.
1: తలకి నీళ్లు వేసుకుని చడియారా వేసుకుని అనే పాట.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట మీకోసం ప్రసారం చేస్తున్నాం జనరంజన్ లో. విని ఆనందించండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, నేను భోజనపల్లి నుంచి సాయి యశ్వంత్.
0: యశ్వంత్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు యశ్వంత్ మీరు?
1: నేను బీటెక్ థర్డ్ ఇయర్ సార్.
0: ఓ, బీటెక్, వెరీ గుడ్. వింటుంటారా వివిధ భారతి రెగ్యులర్ గా?
1: వింటున్నాను సార్, ఆఫ్టర్నూన్ షో టైం మార్నింగ్ సాంగ్స్ వస్తాయి కదా.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే యశ్వంత్, ఏం సాంగ్ వింటావు ఈ రోజు?
1: రాజాసాబ్ మూవీ నుండి ఏదైనా ఒక సాంగ్.
0: ఓకే, రాజాసాబ్ నుంచి నీకోసం మంచి పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: హలో, శుభోదయం అండి. జనరంజన కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నాగనాథ్ గుప్తా, నిజామాబాద్.
0: నాగనాథ్ గుప్తా గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు
1: సార్? మీ క్షేత్ర దర్శిని కార్యక్రమం వినుకుంటూ, అలాగే గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం, శక్తిశీలి, చాలా అద్భుతంగా చేస్తున్నారు సార్. ధన్యవాదాలు మీకు.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు.
1: ఈ సందర్భంగా ప్రేమించుకుందాం రా సినిమాలో సూర్య కిరీటం నీవా అని పాటించండి.
0: తప్పకుండా అండి, చాలా మంచి పాట అది. సూర్య కిరీటమే అన్న సాంగ్ ప్రేమించుకుందాం రా సినిమా నుంచి మీకోసం ప్లే చేస్తున్నాం. జనరంజనిలో వినండి.

0: హలో, శుభోదయం అండి.
1: హలో,
0: జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు
1: శుభోదయం సార్. మేము బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి సార్, మూర్తి గారు.
0: ఓకే, చెప్పండి సార్. మూర్తి గారు ఎలా ఉన్నారు?
1: సార్ బాగున్నాను సార్, మీ ప్రోగ్రామ్ ఎప్పుడు వింటా ఉంటాను సార్ నేను.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ సాంగ్ వింటారు సార్? ఇవాళ జనరంజన్
1: సీతయ్య సినిమాలో తెలుసా తెలుగు బిడ్డ అని వస్తుంది కదా సార్, అదే.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట సీతయ్య సినిమాలోంచి మీకోసం.

దొరల హడలు పెంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి.

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర చక్షుల దురంతాలతో అతలాపతలమవుతుంది. చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం, అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

0: వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి మన షోలో జనరంజన్ కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేయమని చెప్పాను కదా. సో మరి మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, ఇప్పుడే మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, బిఎన్ రెడ్డి కాలనీ నుంచి, చైతన్య నగర్ నుంచి జగన్నాథ్ గారు మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట అపరిచితుడు చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడిగారు. అలాగే అపరిచితుడు చిత్రం నుంచి మాకోసం జియం గారి ఇంటి సొగస అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు మన తిలక్ నగర్ నుంచి మెసేజ్ చేశారు దుర్గా సారథి. మరి వారి కోసం అపరిచితుడు, మరి ఈ చిత్రం నుంచి యశ్దాస్ గారు, హరిణి గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట హారిస్ జయరాజ్ గారు కంపోజ్ చేసినటువంటి పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమంలో ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు పుట్టపాక నుంచి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట AR రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి భారతీయుడు చిత్రం నుంచి టెలిఫోన్ ధ్వనిల నవ్వేదన పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే శుభోదయం శ్రీనివాస్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి మీకు కూడా. రవికుమార్ అల్మాస్గూడ నుంచి మెసేజ్ చేశారు, మరి ఇదే పాటను కోరుతున్నారు ఈ రవికుమార్ గారు. మరి మీ అందరి కోసం హరిహరన్ మరియు హరిణి కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో. స్టే ట్యూన్డ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ ఎస్, స్టూడియోలో సమయం 9 గంటలకు వస్తుంది. మరి ఇవాళ మన జనరంజన్ కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు అన్ని విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మళ్ళీ కలుద్దాం. మరి 9 గంటల నుంచి 10 గంటల మధ్య ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారం అయ్యే రేడియో ప్రసంగాల పరంపరలో 135వ సంచిక. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ మొదలైన యూట్యూబ్ ఛానళ్లలో కూడా వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చిస్తారు. మూసి రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎంపీఆర్ కృష్ణయ్య ఈ నెల 30వ తేదీన కాలేజీలు బంద్కు పిలుపునిచ్చారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. దేశం 40,000 పుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ ను బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకుడు డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. బెల్ఫస్ట్ లో జరిగిన

టీ20 క్రికెట్ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు భారత్ జట్టును 34 పరుగుల తేడాతో ఓడించింది. విశేషాలు మరో వార్తల ముఖ్యాంశాలు విన్నారు. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల దొరకని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోలో సమయం 10:05 అవుతుంది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాళ మన షోలో 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విందాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో. సో మరి 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకు బాగా నచ్చి మీ మెమరీస్లో అలా ఉండిపోయినటువంటి పాటలు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి 0402324085 2కి. అండ్ హ్యాపీగా ఇప్పుడున్నటువంటి ఈ లవ్లీ వెదర్లో మంచి మంచి పాటలు వింటూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ. సో మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపిస్తున్నటువంటి పాట కమలాకర్ గారి సంగీతం సమకూర్చినటువంటి ప్రాణం. మరి ఈ సినిమాలో నుంచి సోను నిగమ్ గారు, మహాలక్ష్మి గారు కలిసి పాడినటువంటి ఈ పాట ప్రాణం చిత్రం నుంచి మీ అందరి కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్.

నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రజితాదేవి, రాంబాబు, జోష్న, త్రిష, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ వారు వినాలనుకునే పాట ఒక్క మారు కలిసిన హృదయం పాట వినాలనుకుంటున్నారు గజనీ సినిమాల నుంచి. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీ నారాయణ గారు. సో మరి వారు ఈ పాటను కోరారు. అలాగే మాకోసం గజనీ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ సంగీత మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం గజనీ సినిమాల నుంచి కార్తీక్ పాడినటువంటి ఈ పాట, హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, మరి వీరు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వినాలనుకుంటున్నటువంటి పాట అతడు చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు గూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్, పద్మ, శ్రీనివాస, శ్రీలేఖ, బాలశ్రీ, వెంకట్, పద్మావతి, సూర్యనారాయణ, ధర్మరాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఆదిలాబాద్లోని రామ్నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేశారు. మరి వారి కోసం మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మరి అతడు సినిమాల నుంచి ఈ మ్యాజికల్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ RR చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ఖడ్గం సినిమాల నుంచి సుమంగళి గారు పాడినటువంటి నువ్వు నువ్వు సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నిజామాబాద్లోని ఓల్డ్ బజార్ నుంచి గుమాస్తా కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం దేవీశ్రీ ప్రసాద్ గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, సుమంగళి గారు ఆలపించినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట భద్రా సినిమాల నుంచి దేవిష్ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట, తిప్పు కల్పన కలిసి పాడినటువంటి ఏ ఊరే చిన్నదన్న పాటను వినిపించగలరంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే సెఫీల్ కూడా నుంచి దుర్గా సారథి ఇదే పాటను కోరుతున్నారు. అండ్ నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబైర్ ముఖ్రామ్, నొమాన్ ఫుక్రాన్, జకీర్, ఫాజిల్, రవితేజ గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రవితేజ గారు నటించినటువంటి భద్ర సినిమాల నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అని దివాకర్ విమల మెసేజ్ చేశారు ఉమ్మేడ నుంచి. మరి వీరందరి కోసం భద్ర సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, ఎవరు గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బాలస్వామి గారు అండ్ వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, కానీ ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు మాత్రం చెప్పలేదు. బట్ వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఒక్కడు సినిమా నుంచి చెప్పవే చిరుగాలి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మా కోసం ఒక్కడి సినిమాల నుంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి మీరు అడిగినటువంటి ఈ పాట మణిశర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాటను పాడినటువంటి సింగర్ రిజర్వ్ ఉదిత్ నారాయణ గారు అండ్ సుజిత గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఆల్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన

0: పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ 2000 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి మీ మెమరీ బాక్స్ లో అలా ఉండిపోయినటువంటి పాటలు వినాలనుకుంటున్నారా అని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేశారు కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా మరియు అమ్మి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట 2005 లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రంలో నుంచి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట 2005 లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్ దోస్త్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట. 2005 సంవత్సరంలో విడుదలైనటువంటి చక్రం సినిమాల నుంచి జగమంత కుటుంబం నాది పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ స్టూడియో క్లాక్లో 10:57 వస్తుంది. మరి దోస్తో మీ అందరికీ మీ ఆర్జే శ్రీని గుడ్ బై చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసిందనమాట. సో మరి వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రేపు ఉదయం 11 గంటల అనంతరం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ది గురించి చర్చిస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. అంచనాల కథనంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు యూరియా కేటాయించిందని, రైతులకు సమర్థంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వందేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జూలై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. జూలై 5 తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య 30వ తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈవేళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడాలజారా మైదానంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ చివరి పోరులో 2 సార్లు ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన ఉరుగ్వే జట్టు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05 గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి.
0: ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం, తారాగణం, దర్శకత్వం ఎంత ముఖ్యమో మాటలు కూడా అంతే ముఖ్యం. మరి అటువంటి మాటలు తూటాల్లా పేల్చే సంభాషణల రచయిత గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయే వింటున్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. గుర్తుకొస్తున్నాయిలో ఈ రోజు మనం డైలాగ్ రైటర్ గురించి చెప్పుకుంటున్నాం. థియేటర్కి వెళ్లి సినిమా చూస్తున్నంతసేపు నటీనటులు చెప్పే డైలాగ్స్ మీద ప్రేక్షకుడి దృష్టి ఉంటుంది. అలాంటి డైలాగ్స్ ని రాసే మాటల రచయితకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అంటే నమ్ముతారా? ఒక డైలాగ్ రైటర్ రాసే తోటాల్లాంటి మాటలకు ప్రాసలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయలో ఆయన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటోంది మీ ఆర్జే నాగమణి.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన మెరుపులు విరుపులతో తెలుగు సినిమా సంభాషణల్ని మలుపు తిప్పిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల మరాఠీ చమత్కారాల చక్రవర్తి. ఆయన మాటలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. త్రివిక్రమ్ అసలు పేరు అఖిళ్ల నాగ శ్రీనివాస శర్మ. వెండితెరను తనదైన మాటలతో మేల్కొలిపిన త్రివిక్రమ్ మాటల రచయితగా స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికీ హింట్ ఇచ్చి హిట్స్ ని తన ఖాతాలో వేసుకోవడం స్టార్ట్ చేశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించిన కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాం. స్వయంవరంలో ప్రేమకు పెళ్లికి ఇచ్చిన నిర్వచనం గాని, ప్రేమిస్తాను గాని పెళ్లి చేసుకోను అనే కాన్సెప్ట్ నుంచి రాసిన డైలాగ్స్ ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. భీమవరంలో పుట్టిన ఈ బుల్లోడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించి టీచర్ గా చేసి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగిడి తన మాటల గారడీని మొదలుపెట్టి అందరితో శభాష్ అనిపించుకున్నారు ఆకేళ్ల నాగశ్రీనివాస్ శర్మ. అదేనండి మన త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట్లో పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆ తర్వాత 1999 కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాతో తన సత్తాన్ని చాటారు. ఆ తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావు చిత్రాలకు మాటలు రాశారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనం కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ ఏంటో తెలుసా? ఆయన మాటల కోసమే సినిమాని రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ స్క్రిప్టుని మలుచుకునే తీరు, మాటలు రాసుకునే విధానం, హీరోల చేత చెప్పించే డైలాగ్స్ ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి. నువ్వే నువ్వే సినిమాతో మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారి ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నువ్వే నువ్వే సినిమాకి. ఈ సినిమాలో కన్న తల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి, వాళ్లు మన దగ్గరికి రావాలని కోరుకోవటం మూర్ఖత్వం అనే డైలాగ్, ఇంకా అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడూ బోర్ కొట్టదు అనే డైలాగ్ అయితే అప్పట్లో అంజలి అనే పేరున్న ప్రతి వాళ్ళకి తరచుగా ఫ్రెండ్స్ నోట్ నుండి వినిపించేవి. అంత క్రేజ్ త్రివిక్రమ్ డైలాగ్స్కి.

వస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వే నువ్వే సినిమా తర్వాత మళ్లీ రచయితగా మూడేళ్ల పాటు వాసు, మన్మధుడు, ఒకరాజు ఒకరాణి, మల్లేశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాల తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్సో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమా అది. ఈ సినిమా అయితే మాటల మాంత్రికుడికి ఫిలింఫేర్ అవార్డుని, నంది అవార్డుని, వంశీ ఇంటర్నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. తర్వాత జల్సా సినిమా పవన్ కళ్యాణ్తో తెరకెక్కిస్తే అది కూడా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఖలేజా అంతగా రీచ్ అవ్వకపోయినా జులాయి అత్తారింటికి దారేది, సన్నాఫ్, సత్యమూర్తి సినిమాలు భారీ హిట్స్ని అందుకున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. గుర్తుకొస్తున్నాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జయాపజయాలకు అతీతంగా ప్రేక్షక లోకాన్ని ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటారు. తర్వాత సినిమా ఆయనకి పెద్ద హిట్ నందిస్తే అజ్ఞాతవాసి ఆశాజనకంగా లేకపోయినా సంభాషణల విషయంలో సూపర్ అనిపించుకుని అలవైకుంఠపురంతో మళ్లీ దూసుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి ఎక్కువ పురస్కారాలని అవార్డుల్ని అందుకున్న డైలాగ్ రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది త్రివిక్రమే.

గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. నిజ జీవితంలో సంఘటనల నుంచి వాస్తవ జీవితాన్నించే మాటల్ని ఒడిసిపట్టి వెండి తెరపై అవలీలగా పలికిస్తాడు. అందమైన విజువల్స్తో, ఆలోచింపజేసే మాటలతో, ఆకట్టుకునే అనుబంధాలతో సినిమాని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయటంలో ఆయనకు ఆయనే సాటి. దర్శకుడిగా కంటే మాటల్ని అద్భుతంగా రాయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టి తూటాల్లాంటి మాటలతో యుద్దం చేస్తారు. ఈ సినిమా ఆ సినిమానికి లేదు, ప్రతి సినిమా కూడా సంభాషణల విషయంలో ఆణిముత్యమే.

గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వటం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి, కథనానికి ఏ మలుపు దగ్గర మెలిక పెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్కి తీసుకెళ్లాలి, ఇలాంటి కమర్షియల్ ఫార్ములాలన్నింటినీ రైటరే ఆలోచిస్తాడు. మరి ఆ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడిగా మారితే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. సో అందుకే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతున్న మాటల మాయాజాలంతో సినిమాలో డైలాగ్స్ చెప్పినా రారెవ్వరు ఆయనకు సాటి. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేయలేం కదా. కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం. ఈ డైలాగ్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా యాప్ట్ అబ్బా. అది త్రివిక్రమ్ పంచ్ అంటే.

గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం ఈరోజు గుర్తుకొస్తున్నాం.

చెన్నైలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. పేరాలకు పేరాలు రాసేసి మాటలు పేల్చాల్సిన అవసరం లేదు, జస్ట్ వన్ లైన్ పంచింగ్తో అందరినీ అలరించడం త్రివిక్రమ్ మార్క్. డైలాగ్స్ అంటే ఇలా రాయాలి, పంచులు ఇలా పేలాలి అనేలా యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ రాయటం ఆయన స్టైల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05. చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ రోజుల్లో ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక వాళ్లు రాసే మందులు కొనాలంటే వేలకు వేలే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది సగటు మనిషికి ఎంతో భారం. ఆ భారాన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్నాడు ఓ యువ కెరటం. ఇంకేముంది, దానికోసం చాలా హోంవర్క్ చేసి చివరికి తననుకున్నది సాధించాడు. ఇంతకీ ఎవరా యువ కెరటం, తెలుసుకోవాలనుందా? అయితే చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9 ఏళ్ల కిందటి మాటిది. చాక్లెట్స్ కొనుక్కోవడానికి షాప్కు వెళ్లాడు 16 ఏళ్ల అర్జున్. మెడికల్ షాప్ ముందు ఓ ముసలాయన తన భార్యకి క్యాన్సర్ అని, ఆ మందులకి డబ్బులు సరిపోక అప్పు అడిగితే షాప్ వాడు ఇవ్వకపోయేసరికి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అతన్ని చూసి చలించిన అర్జున్ దేశ్పాండే ముసలాయన నెంబర్ తీసుకుని వాళ్ళమ్మకిచ్చి మందులు తెచ్చిపెట్టమని అడిగాడు. ఫార్మాస్యూటికల్స్ లో పనిచేసేటువంటి తల్లి మ్యానుఫ్యాక్చర్ సంస్థ నుండి 3000 రూపాయలకే 17000 రూపాయల మందుల్ని తెప్పించింది. ఇంత తక్కువ ధరకే ఎలా వచ్చాయని తల్లిని అడగటంతో, ఎవరైతే తయారు చేస్తారో వారి దగ్గర నుంచే కొనటంతో 1 రూపాయి తక్కువకే వచ్చాయి అని చెప్పింది. ఆ మాట అర్జున్ని ఆలోచనలో పడేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నాం మనం. 16 ఏళ్ల అర్జున్కు వచ్చిన ఆ ఆలోచన ఏంటంటే, షాపులన్నీ కూడా అమ్మలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుంచే మెడిసిన్ తెప్పించొచ్చు కదా అని. అదే మాట తల్లితో చెప్తే ఫస్ట్ దీని గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకోమని చెప్పిందట. మందు కనిపెట్టి పేటెంట్ తీసుకుని కొన్నేళ్ల వరకు కనిపెట్టిన వాళ్లే ఉత్పత్తి చేస్తారు. పేటెంట్ పూర్తయ్యాక అదే ఫార్ములాతో ఎవరైనా సరే ఆ మెడిసిన్ తయారు చేయొచ్చు. వాటిని జెనరిక్ మందులు అంటారు. బడా ఫార్మా కంపెనీలు వీటికి తమ బ్రాండ్ను వేసుకుని డిస్ట్రిబ్యూషన్, స్టాకింగ్, రిటైల్ షాప్స్, మార్జిన్ అన్ని కలిపి ఎక్కువ ధరకి అమ్ముతాయని తెలుసుకున్నాడు అర్జున్. దీంతో తనే ఓ షాప్ పెట్టాలనుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది, ఎలా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడో తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. షాప్ పెట్టాలన్న ఆలోచనని తండ్రికి చెప్తే ఆయన కసుమన్నారు. అమ్మకి చెప్తే గోహెడ్ అంది. దాంతో పాకెట్ మనీ 15,000 రూపాయలతో తల్లి హెల్ప్తో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుంచి కొన్ని మందులు తెప్పించుకుని తను చెప్పిన ధరకే ఈ మందులు అమ్మాలి అని 200 షాప్స్ వారిని సంప్రదించాడట. కాని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కరే ఒక్కరు ముందుకొచ్చారట. అవి చక్కగా అమ్ముడుపోయాయి. దాంతో తనకొచ్చిన ఆదాయంలో 40%ని షాప్ అతనికి ఇవ్వగానే ఎప్పుడూ కూడా 20%కి మించి రాలేదని, అర్జున్ దగ్గర తను చెప్పినట్టుగానే మందులు అమ్మితే 40% లాభం వచ్చిందని అర్జున్ దేశ్పాండేతో ఆ షాప్ ఓనర్ చేతులు కలిపాడు. అప్పుడే ఆ ఓనర్ షాప్ పేరుని కూడా అర్జున్ జెనరిక్ ఆధారగా మార్చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2019లో. ఈ స్టార్టప్ నెల తిరగకుండానే 10 షాపులయ్యాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ యువ కిరటం అర్జున్ దేశ్పాండే గురించి చైతన్య స్ఫూర్తిలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆ తర్వాత సంవత్సరం ముంబైలో 200 షాప్స్ అయ్యాయి. 16 సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడనే వార్తలు ఆ నోట ఈ నోట సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్ లో పాపులర్ అయిపోయాడు అర్జున్ దేశ్పాండే. ఇది చూసిన బిజినెస్ ఐకాన్ రతన్ టాటా గారు కూడా అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యారు. 80% తక్కువ ధరకి మందులు అమ్ముతూ 3 రెట్లు లాభాలు చూస్తూ ఫోర్బ్స్ 30 Under 30 స్థానం సంపాదించాడు. అంతేకాదు, తనతో భాగస్వామ్యం చేసి తన బిజినెస్ ఎదగడానికి కారణమైన రతన్ టాటా జయంతి రోజు దేశవ్యాప్తంగా 100 ఉచితంగా క్యాన్సర్ మందుల్ని అందిస్తున్నాడట. చూసారా, ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ యువ కిరటం అర్జున్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో, నలుగురికి ఉపయోగపడేలా తన ఆలోచనని ఆచరణలో పెట్టి ఎందరో యువతకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అర్జున్ దేశ్పాండే.

మీరింతవరకు చైతన్య స్ఫూర్తి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈవేళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం

నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వహిస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్ను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈరోజు నుంచి

మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు ఇప్పుడు. ముందుగా వినబోతున్న పాట ఎస్పి చరణ్ రమ్య బెహరా పాడారు సీతారామం చిత్రం నుండి. అనంత శ్రీరామ్ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మన జనరంజని. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట భీమ్ సిసోడియా సంగీతాన్ని అందించి వర్మ కవితతో కలిసి పాడిన పాట కాసలశ్యామ్ గీతం, చిత్రం మ్యాడ్.

ఇప్పుడు వినబోతున్నటువంటి పాట డూడ్ చిత్రం నుండి. సాయి అభ్యంకర్ గానం చేశారు ఈ పాటని. రామజోగేశ్వరి గీతానికి సంగీతం సాయి అభ్యంకర్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి మణిశర్మ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న ఆ పాట ఉప్పిన చిత్రంలోనిది. యాజ్ ఇన్ యాజ్ హరిప్రియ గానం చేశారు ఆ పాటని. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల్లోని వివరాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ఉట్నూరు ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఎస్టీసీకి చెందిన 100 మంది దరఖాస్తుదారుల్లో 99 మంది ప్రతిష్టాత్మక కంపెనీలకు ఎంపికయ్యారని తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగుల రంగంలో తెలంగాణను దేశానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన పురస్కరించుకుని కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి శంకుస్థాపన స్థలాలను, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కనగల్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,006 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ను, ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభా వేదికను వారు తనిఖీ చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో కార్మిక ప్రతినిధులకు కూడా చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్లో విలీనం సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాకుండా విలీన విధి విధానాలు పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. జులై 5 తర్వాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న రాష్టస్థాయి రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. 150కి పైగా స్టాల్స్తో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో ఆధునిక సాగు పద్దతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు రైతులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్టపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1908 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ పనులు ఈరోజు ఉదయం ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో 200 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 8,000 కోట్ల ఫీజు

0: రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్లకు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం వనపర్తిలో పోలియో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పోలియో సంక్రమించకుండా సుమారు 46,000 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
1: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకుని తల్లిదండ్రులు మిగతా పెద్దలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.
0: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో 25 మంది నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై 5 రోజుల ఉచిత శిక్షణ ముగిసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: ఒక ఆదాయ మార్గంగా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25 మందికి కూడా మనము జూట్ బ్యాగ్ తయారీకి కావాల్సిన అన్ని రకాల పరికరాలు, కత్తెర దగ్గర నుంచి చాక్ పీస్, మెజర్మెంట్ టేప్ ఇవన్నీ కూడా, ప్లస్ నేర్చుకోవడంలో మనం ఉపయోగించే జూట్ మెటీరియల్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం అనేది చేస్తున్నాం.
0: నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేందర్ మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
3: పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలలోపు అందరు పిల్లలకు కూడా ఏపీయాలా. ఈ బూతులకు పిల్లలను తీసుకుని వస్తే మా వాళ్ళు 2 చుక్కలు ఇస్తారు, మానిటర్ కూడా చేసి ఎంట్రీ చేసుకుంటారు. అదే విధంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇది 3 డేస్ యాక్టివిటీ అనేటట్టు ఉంటుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఈరోజు పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షించి ఇందిరానగర్లో మహిళా శక్తి చీరల తయారీని, మ్యాక్స్ సంఘాల పనితీరును ఆమె పరిశీలిస్తారు. సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ చురుగ్గా సాగుతోంది. జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల ఫారాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హన్మకొండ జిల్లా ఉనికిచెర్లలో ఈ నెల 28న జరగాల్సిన యూనిసిటీ రెసిడెన్షియల్ ఫ్లాట్ల బహిరంగ వేలం వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా వైస్ చైర్పర్సన్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. చేయూత పెన్షన్ల లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్టంలో 3వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 107,000 మందికి పైగా లబ్దిదారుల ఐడెంటిఫికేషన్ పూర్తయిందని, అర్హుల నిర్ధారణ లక్ష్యంగా సాగుతోందని రవీందర్ తెలిపారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. వీటికి సంబంధించి వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు. ఇలాంటి రసీదులు జారీ చేయడం రవాణా శాఖ నిబంధనలను వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రాస్ వెహికల్ వెయిట్ జీవీడబ్ల్యూకు మించి వాహనాలు నడపడానికి వీలు లేదంటూ స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి

చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. షో టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ఎప్పుడెప్పుడు మేము అడిగే ప్రశ్నలకి మీరు టకటకా సమాధానాలు పంపించేద్దామా అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? షో టైంలో నేను అడిగే ప్రశ్నలకి మీరు మాకు సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్ నెంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324085252 నెంబర్కి కరెక్ట్ ఆన్సర్ని సందేశం ద్వారా పంపించగలరు.

షో టైం కార్యక్రమంలో మరి నేను మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, నేను మొదటి సినిమా గురించి అడగట్లేదు. చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? మరి దీనికి సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి.

షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షో టైంలో ముందుగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది అని అడిగాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం పంపించారు కీసరి నుంచి కిట్టు. చాలామంది అయితే సమాధానాలు పంపించేశారు, కానీ సరైన సమాధానం మాత్రం చాలా తక్కువ మంది పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కిష్టాపురం గార్ల నుండి పెద్ద. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఆన్సర్స్ రాంగ్గానే పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ మరి నేనడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే పులి బెబ్బులి.

షో టైంలో ఉన్నాం మనం. షో టైంలో ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది? ప్రశ్న మీకోసం మరొకసారి, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణున కలకలం, భానోదయ చంద్రోదయ.
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

షో టైం కార్యక్రమం వింటున్నారు. షో టైంలో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, కృష్ణ బాలకృష్ణ కృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది అని. మరి దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. వారు ఎవరంటే, తుకారాం గేట్ నుండి శ్రీనివాస్, సుకన్య నర్సంపేట నుండి బాలకృష్ణ, కేవీరావు పిపిరావు ఖైరతాబాద్ నుండి, ఉమ్మడి నుండి దివాకర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, సాయమన్విత గీతానగర్ నుండి, బీహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ నుండి రవి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, భూదాన్ పొచ్చంపల నుండి భోగ మార్కండేయ అనిత, సూరారం కాలనీ నుండి బ్రూస్లీ, వరంగల్ నుండి రవీందర్, మోరిపల్ల నుండి శ్రీనివాసరావు, భూదాన్ పొచ్చంపల నుండి మార్కండేయ, నెమ్మని నుండి వెంకటేశం, హేమలత, కొండాపూర్ నుండి కృష్ణ, చందనగర్ నుండి విజయకుమార్, మూసాపేట నుండి మహబూబ్ నగర్ నరేష్, మెర్సీ రోజా విజయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య, రాజానపేట నుండి శ్రీనివాస్, కిష్టాపురం నుండి పాషా, ఇంకా కన్నగారి సత్యనారాయణ, హస్తినాపురం ఈస్ట్ నుండి ఉప్పల్ నుండి శ్రీకాంత్, సాయితేజ, పద్మావతి, శిల్ప, చంచలగూడ హైదరాబాద్ నుండి కీర్తి, రాజ్కుమార్ ఆదర్శ్ నగర్, అప్పలరాజు పెడన నుండి

భీమ్గల్ నుండి శంకర్, కీసర నుండి కాంచన, వీరంతా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే సుల్తాన్.

ഷോർട്ട് ടൈം വിട്ടിരാരോ ഇത് ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം തരതരാള തരగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ഷോർട്ട് టైం లో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే మూడో ప్రశ్న ఏంటంటే కృష్ణ దాసరనారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది ప్రశ్న మీకోసం మరొకసారి కృష్ణ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది

షో టైంలో నేను అడిగిన మూడో ప్రశ్నకి సరైన సమాధానం పంపించిన వారు నర్సంపేట నుండి బాలకృష్ణ, గీతానగర్ నుండి రమాదేవి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బీహెచ్ఏఎల్ ఓల్డ్ ఎంఐజీ నుండి రవిగౌడ్, కెవిరావు, పిపిరావు ఖైరతాబాద్ నుండి మెసేజ్ పంపించారు. వీరందరూ

రైట్ ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కృష్ణ దాసనారాయణరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఏది అని అడిగాను. మరి దీనికి సరైన సమాధానం చిలకా నారాయణ అనసూయ, యమునా జానకంపేట నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ రాధమ్మ పెళ్ళి. కృష్ణ శారద హీరో హీరోయిన్గా నటించారు ఈ మూవీలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15. శక్తిశీలి మీరిప్పుడు వింటారు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

శక్తిశీలి వింటున్నారు. సినిమాలో నటీనటులు రెగ్యులర్ గా కనిపించటం కామనే, కానీ భిన్నంగా ఆ నటుణ్ణి తెరమీద చూసినప్పుడు తనేనా అనేంతగా తన రూపురేఖల్ని మార్చేసుకునే పాత్రల్ని మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి పాత్రలే దశావతారంలో కమల్ హాసన్ పాత్ర, ఇంకా ఐ సినిమాలో అపరిచితుడిలో విక్రమ్ పాత్రలు. ఇలాంటి కొన్ని కొన్ని పాత్రలు చూసినప్పుడు ఎంతగానో మనల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి పాత్రల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచన నుండి ఇప్పుడు జాతీయ అవార్డు వరకు చేరుకున్నారు ప్రీతిశీల్ సింగ్. మరి తన గురించి మనం ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రీతిశీల్ చిన్నప్పుడు భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ వేసిన బామ్మ గెటప్, ఇంకా లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో అద్భుతమైన గెటప్స్ తనని బాగా ఆకట్టుకున్నాయట. ఒక మనిషిని గుర్తుపట్టలేనంతగా మార్చే ఆ కళను తను నేర్చుకోవాలి అనుకుంది. ఆ కళ గురించి మన దేశంలో ఎవరికీ కూడా సరైన అవగాహన అనేది లేదు అప్పట్లో. కానీ తను మాత్రం పట్టు వదలని విక్రమార్కురాలిలాగా దాని గురించి స్టడీ చేసి లండన్లో ఆ కళలో శిక్షణ తీసుకుంది. ఇంతకీ ఏంటా కళ, అసలు తనేం చేసింది, మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

0: మధురిమ.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలి వింటున్నారు. ప్రీతిశీల్ తండ్రి ఇంజనీర్. తండ్రి బాటలోనే తను కూడా ఢిల్లీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది. కానీ తనకి ప్రోస్థెటిక్ మేకప్ మీద ఉన్న ఆసక్తితో లండన్ వెళ్లి ఆ కళను నేర్చుకుని సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో తిరిగి ముంబైలో అడుగుపెట్టింది. అలా సినీ రంగంలో ప్రోస్థెటిక్ మేకప్తో అడుగుపెట్టిన ప్రీతికి ఏ సినిమాతో కెరీర్ మొదలైందో మాట్లాడుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అలా ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్ గా ముంబైలో అడుగుపెట్టిన తర్వాత అప్పటి వరకు తను చేస్తున్నటువంటి జాబ్ ని వదిలేసుకుంది. క్రిష్ 3 సినిమాతో మొదలైన తన కెరీర్ వెనుతిరిగి చూసుకోలేదు. నానక్షా పకీర్ తో అసలైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి తొలిసారిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకుంది. వచ్చిన తక్కువ టైంలోనే నేషనల్ అవార్డు రేంజ్ కి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. అలా బాజీరావు మస్తానీలో రణవీర్ని రాజసంగా తీర్చిదిద్దిన తీరు, పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ గాని, పుష్పాలో అల్లు అర్జున్ మాస్ రగ్డ్ లుక్ గాని, గంగూబాయ్ సినిమాలో ఆలియా భట్ పరిణతి చెందిన రూపంగాని, ఇవన్నీ కూడా ప్రీతి తపనకి, ఆ కళ మీద తనకున్న ఆసక్తికి నిదర్శనం. ఇంకా మాట్లాడుకుందాం ప్రీతిశీలి గురించి శక్తిశీలిలో.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. ఇలా ప్రీతిశీల్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో సజీవంగా కనిపించేలా ఎన్నో పాత్రల్ని తీర్చిదిద్దారామె. అమితాబ్ బచ్చన్, ఇంకా రిషి కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, ఇలా ఎంతో మంది ప్రముఖులకి మేకప్ వేసి ఎంతో మంది చేత ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం దురంధర్ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో వరల్డ్ వైడ్ గా మనందరికీ తెలుసు కదా. ఆ సినిమాలో రణవీర్ ని గూఢాచారిగా చూపించడంలో మాత్రం తను హెయిర్ పంచ్ టెక్నిక్ ని వాడారట. అలాగే అక్షయ్ ఖన్నాని క్రూరమైన విలన్ గా చూపించడంలోనూ ఆవిడ సక్సెస్ సాధించారు. మరి దీని వెనుక ప్రీతిశీల్ పడ్డ కష్టం హర్షణీయం.

0: వయసు?
1: వరద పొంగులు.
0: భాష?
1: చిల్లిపి పలుకులు.
0: ఇంతకు ముందు అనుభవం?
1: అబ్బే అస్సలేదండి, మేమే దొట్టు.

0: ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి మూడు ప్రశ్నలు
1: అడగండి.
0: మీకు నచ్చే రంగు?
1: ఎరుపు.
0: ఎందుకు?
1: అది మీ పెదాల రంగు కాబట్టి.
0: మీకు నచ్చే పువ్వు?
1: రోజ్.
0: ఏ?
1: అది మీ ఒంటి రంగు కాబట్టి.
0: మీరు మొక్కే దేవుళ్ళు?
1: మీ అమ్మా నాన్నలండి.
0: అదేలా?
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అసలు ఒకప్పుడు ప్రోస్థెటిక్ మేకప్ అంటే విదేశాలకు వెళ్లి అక్కడ మేకప్ ఆర్టిస్టుల మీద ఆధారపడాల్సి వచ్చేదట. కానీ ఇప్పుడు మాత్రం ఆ అవసరం లేకుండా ప్రోస్థెటిక్ మేకప్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు ప్రీతిశీల్. చూమంత్రకాళి అంటూ తను అనుకున్న విధంగా తన కెరీర్ లో ఎన్నో పాత్రల్ని 100% తీర్చిదిద్ది నేషనల్ అవార్డు స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆ వెనువెంటనే ఆకాశవాణిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం 6 గంటల తర్వాత నగరంలో వర్ష తీవ్రత పెరిగి రాత్రి సమయంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇలాగే కదా, కాస్త లేట్ అయినా సరే రావడం మాత్రం పక్కా అంటూ మిస్టర్ వరుణ్ అయితే రెయినీ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇక ఉంటుంది మనోడితోని మామూలుగా ఉండదు, అసలు ఓ దగ్గర కూర్చోనీయడు, ఓ దగ్గర పని చేసుకోనీయడు, బయటకి పోనీయడు, పోతే ఇంట్లోకి రానీయడు అన్నట్టుగా ఉంటుంది. ఫైనల్లీ ఓ 2-3 నెలలు అయితే మనతో దోస్తీ అయితే చేస్తాడు. మరి ఇందాక న్యూస్లో కూడా చెప్పారు, హైదరాబాద్లో అయితే మరి రాత్రిపూట భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే ఖమ్మం, వరంగల్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అని. సో ఎనీ హౌ మొత్తానికి అయితే రెయినీ సీజన్ లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసాం. లెట్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ మిస్టర్ వరుణ్ అండ్ ఆల్సో అవర్ ఫేవరెట్ చాయ్తో పాటు. హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆర్జే స్వాతి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సంతోషం మూవీకి కోసం మను అండ్ భార్గవి పాడిన పాట విన్నారు. వైట్ అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లో విత్ యువర్ ఆర్జి స్వాతితో.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లో విత్ యువీ ఆర్జే స్వాతితో. భక్త ప్రహ్లాద సినిమాలో ఓ సీన్ గుర్తుందా? ఎక్కడరా నీ హరి అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎంతెందు వెతికి చూసినా అందందే గలడు అంటాడు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే ఈ ఫుడ్ డెలివరీ బ్రదర్స్ ఉన్నారే వాళ్ళని చూస్తే అనిపించింది. రైట్ రూట్ అని లేదు, రాంగ్ రూట్ అని లేదు, ఫుట్ పాత్ అని లేదు, వన్ వే అని లేదు, ఎంతెందు చూసినా సందు దొరికితే చాలు అన్నట్టుగా వెళ్తూ ఉంటారనమాట మనో. అన్న జర్ర భద్రం, అసలే వర్షాకాలం కదా, నీ గందరగోళం ఏ మ్యాన్ హోల్ కో గతుకుల రోడ్డులోనో డెలివరీ కాకుండా చూసుకో. బీ కేర్ఫుల్. హలో, అది వాళ్ళకే కాదు మనకు కూడా. రైట్, మరి ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లో విత్ మీ స్వాతితో.

ఎట్టాగూ సచ్చేదాకా బతకాలి కాబట్టి జస్ట్ వెయిట్ చేయండి అంతేగాని దానికి ఎదురు వెళ్ళకండి. లేకంటే వర్షాకాలంలో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అట్లా స్పీడ్ పెంచుకొని వెళ్ళి ఏ మ్యాన్ హోల్లోనో ఇంకా ఎక్కడెక్కడ అట్లా ఇరుక్కోకుండా మెల్లగా ఉండి ఇంటికి. ఏముంది, వర్షాకాలం తెలిసిందే కదా మనకి. ఇంకా మన హైదరాబాద్ అయితే ఎట్లుంటుంది అందరికీ తెలుసు, స్విమ్మింగ్ పూల్లో పోయినట్టుగా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, తెలిసిందే విషయం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటే అదిగో ఇందాక

0: పాటలో ఆమె చెప్పింది కదా, అది వచ్చేదాకా మనం హ్యాపీగా బిందాస్గా బతకొచ్చు అనమాట. 5:17 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: తకిట తకిట తక దిన తక్క తకిట తకిట తక్క తక్క తకిట తకిట తక దిన తక్క తకిట తకిట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్.

0: వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 522 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లో, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇండియాలో వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే అది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కదా. ఫ్రీడమ్ వచ్చాక యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే బిగ్గర్ ద బెస్ట్ అని ఎక్కువగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కే ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట మన వాళ్ళు. ఇక ఆ తర్వాత ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయాలి అంటూ 1977 నుండి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ తీర్మానం చేశారనమాట. అలా ప్రతి సంవత్సరం జూన్ 27 అంటే ఈ రోజు అనమాట, జూన్ 27 MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తారు. సో మీరు కూడా ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మరి గో విత్ ఎంక్వైరీ చేయండి. అండ్ వాళ్ళ సైట్ని ఒకసారి చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. అండ్ ఏదైనా కూడా చిన్నగా స్టార్ట్ చేస్తేనే ఆ తర్వాత మనం పెద్ద విజయానికి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కలే ఉంటారు. ఎంతో మంది చిన్నగా మొదలుపెట్టి ఇప్పుడు కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఇన్స్పిరేషన్గా మనకు ఉన్నారు కూడా. సో మీరు కూడా అలాంటిది ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళని ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పేరు శివా. మూవీ నుంచి కార్తిక్ పాడిన పాట విన్నారు 529 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్ తో హాయ్ కబుర్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 5:30 ఆన్ స్టూడియో క్లాక్ చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ బుక్ ఆథర్ గురించి ఎప్పుడైనా విన్నారా? అదొక బుక్ కానీ కాదు, అంటే అదొక్క బుక్కే కాదు, ఆవిడ దాదాపు 14 పుస్తకాలు రాసింది. అంతేకాదు 100కి పైగా ఆర్టికల్స్ కూడా రాసింది. ఇవే ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇంతకీ ఎవరావిడ అంటారా? హెలెన్ ఆడమ్స్ కెల్లర్. పుట్టుకతోనే ఆవిడ వినికిడి లేదు, చూపు లేదు, కానీ మనోదృష్టితో సైన్ లాంగ్వేజ్ని నేర్చుకుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెయిలీని కూడా నేర్చుకుని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఫస్ట్ డఫ్ బ్లైండ్ ఉమెన్గా రికార్డ్ని క్రియేట్ చేసింది ఆవిడ. అంతేకాదు అంధుల రైట్స్ కోసం పోరాడుతూ ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు కూడా చేసింది. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించారు హెలెన్ కెల్లర్. మరి వైకల్యం అనేది అడ్డంకి కాదు, రైట్ ఎడ్యుకేషన్ అండ్ రైట్ సపోర్ట్ ఉంటే డఫ్ అండ్ బ్లైండ్ పీపుల్ కెన్ ఆల్సో లీడ్ నార్మల్ లైఫ్స్ అంటూ హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో ఈ రోజుని ఇంటర్నేషనల్ డఫ్ బ్లైండ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అయితే సెలబ్రేట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే అలాంటి వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి అని. నిజంగా నిజం, మనం అనుకుంటాం వాళ్ళకి ఏదో ఒక వైకల్యం ఉంది, ఏదో లోపం ఉందని, కానీ మనకన్నా చాలా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు. నిజం కదా? కాసేపు కరెంటు లేకపోతేనే అల్లాడిపోతాం, అవునా? కాసేపు ఒంట్లో బాగాలేకపోతేనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. వాళ్ళకి ఎప్పటికీ ఇక బాగవ్వదు, అది వాళ్ళకున్న వైకల్యం అని తెలిసినా కూడా వాళ్ళకున్న మనోబలం ఏదైతే ఉంటుంది చూశారు, అదబ్బా దాంతో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. సో అలాంటి స్ఫూర్తితోనే ఈరోజు ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అండ్ బస్ స్టాప్లలో కూడా బస్సు ఎక్కడంలో కానీ, లేదంటే మెట్రో స్టేషన్లలో మెట్రో ఎక్కడం దిగడం, అండ్ రోడ్డు క్రాస్ చేయడం దగ్గర, అండ్ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, వీళ్ళకి ఎవరైనా ఎగ్జామ్ రాసి పెడతారా అని చెప్పేసి. సో ఇలాంటి సపోర్ట్ మీరు కనుక మీకు కుదిరితే చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు బోల్డ్ అంతా సాధించగలగడానికి అవకాశం ఉంటుంది. సో డూ సపోర్ట్ దెమ్, డూ ఎంకరేజ్ దెమ్, రైట్? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085.

మరొక నెంబర్ 2324085. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా. జనిరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: Mano Generangeli.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్వాతితో వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. కొన్ని కొన్ని కొత్త ఇన్వెన్షన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా, అంటే తెలుసో తెలియదో నాకు తెలియదు, తర్వాత కాలంలో అవి జనాలకి రెగ్యులర్ వాడకంలోకి వస్తాయని. 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ తర్వాత 1000s lakhs కూడా ఉంటాయన్నమాట వాటి కాస్ట్. ఏదైనా సరే 100 రూపాయలది పెట్టుకున్నా, 150 రూపాయలది పెట్టుకున్నా, 1000 రూపాయలది పెట్టుకున్నా, ఈవెన్ 100,000 రూపాయలది పెట్టుకున్నా చాలు, మన లుక్ ఇట్టే చేంజ్ అయిపోతుంది అబ్బా. మరి ఇంత ఇంట్రొడక్షన్ దేనికి ఇచ్చానో గెస్ చేయగలుగుతారా? మొన్నటి వరకు విపరీతంగా వాడాం వాటిని మనం. డెఫినెట్గా హ్యాండ్ బ్యాగ్లోను పర్స్లోనూ ఉంటాయి అవి. ఎనీ గెసెస్ చెప్తారా? సన్ గ్లాసెస్ అనమాట. ఈ వర్షాకాలంలో వాటి ముచ్చట ఎందుకు అంటే ఈరోజు వరల్డ్ సన్ గ్లాసెస్ డే అట. ఏంటి, సన్ గ్లాసెస్కి కూడా ఒక డే ఉంటుందా? అంటే డే కాదు, పెద్ద చరిత్ర ఉంది దాని గురించి. యూనో ఫస్ట్ సన్ గ్లాసెస్ని ఎప్పుడు తయారు చేశారు తెలుసా? 13th century కనిపెట్టారట. అది కూడా ఏంటంటే మన యూవీ రేస్ని కంట్రోల్ చేయడానికి సన్ గ్లాసెస్ని అప్పట్లో కనిపెట్టారట. ఇక ఆ తర్వాత జడ్జెస్ ఎక్కువగా వాడేవాళ్ళట తెలుసా సన్ గ్లాసెస్ని, ముఖ్యంగా చైనాలో. ఎందుకు అంటే వాళ్ళు తీర్పు చెప్పేటప్పుడు కానీ లేదంటే వాదనలు వినేటప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా ఉండడానికి జడ్జెస్ ఎక్కువగా వాడేవాళ్ళు. ఇంతేనా అంటే ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది అండ్ దీంట్లో చాలా రకాలు ఉంటాయట. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కోసం అయితే ఒకలాగా అండ్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో వర్క్ చేసే వాళ్ళకి ఒకలాగా అండ్ అలాగే షిప్లలో జర్నీస్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఒకలాగా. ఇలా మనం ఎట్లయితే మనలో మస్తు మస్తు షేడ్స్ ఉంటాయో వీటి తయారీలలో కూడా అలాగే మస్తు షేడ్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రీ టైంలో ఒకసారి లుక్ వేయండి, దానికి సంబంధించి ఓ పెద్ద ఆర్టికల్ వేశారు ఈరోజు. మరి సన్ గ్లాసెస్కి కూడా ఓ హిస్టరీ ఉందబ్బా, వాట్ అబౌట్ యూ? సో మనం కూడా ఏదో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి కదా. అయినా నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ సన్ గ్లాసెస్ డే ఏదో సమ్మర్లో వస్తే బాగుండేదేమో, అంటే కొంచెం మార్కెటింగ్ కూడా పెరుగుతుండే, ఏమంటారు కదా? అదనమాట సంగతి. మొత్తానికి ఈరోజు వరల్డ్ సన్ గ్లాసెస్ డే. సో సన్ గ్లాసెస్కి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి రాజుల కాలంలో కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. చెప్పినా కదా పెద్ద చరిత్ర ఉందని, అన్నీ ఇప్పుడు చెప్పలేను కాబట్టి మీరు వెళ్ళి హ్యాపీగా ఆర్టికల్ని చెక్ చేయండి. ప్రతి చరిత్ర తెలుసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం లేదు, మస్తు నాలెడ్జ్ వస్తుంది అంతే.

శ్రావణ్ భార్గవి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ నాన్నకు ప్రేమతో 5:44 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. డైరెక్టర్ రాజమౌళి క్రియేట్ చేసిన రాజ్యం మాహిష్మతి కదా. సో బాహుబలి ది బిగినింగ్ అండ్ అలాగే బాహుబలి కంక్లూజన్ అంటూ మొత్తానికైతే మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. యూనో బాహుబలి ది బిగినింగ్ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా వెనక ఉన్న అంటే నిర్మాణం వెనక ఉన్న సంగతులన్నిటితో కలిపి డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. అండ్ ఫ్రాన్స్ లో జరుగుతున్న ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ సిరీస్ ని డైరెక్టర్ ఈశాన్ శుక్లా రూపొందిస్తున్నారని అనౌన్స్ కూడా చేశారనమాట. యూనో భారతీయ పురాణాల్లోని 14 లోకాలతో ముడిపెడుతూ అమరేంద్ర బాహుబలి పాత్ర ఉండబోతుందట. అంటే ఇది ఇప్పుడు బాహుబలి 3 అనుకోవాలా మనం? ఏమో, లెట్స్ వెయిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది యువటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలని, చనిపోయిన వారి పేర్లు, సరైన ఆధారాలు లేని ఓటర్ల వివరాలను జాబితా నుండి పారదర్శకంగా, విశ్వసనీయంగా తొలగించాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వదంతులతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తెలంగాణలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 30 యూనియన్ ప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్న 14 గంటల సుదీర్ఘ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఇచ్చిన 32 హామీలలో 29 ఆర్టీసీ యాజమాన్య పరిధిలోకి వస్తాయని, ప్రభుత్వ పరిధిలోని 11% పీఆర్సీ హామీని జూలై నెల జీతాలతో కలిపి అమలు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100% విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులు సిబ్బందికి సూచించారు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ

0: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ కొలతలను 500 నుండి 750 చదరపు అడుగులకు పరిమితం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ తెలియజేశారు. ఇంటికి ముందు 3 అడుగుల దూరాన్ని, ఇరువైపులా 1 అడుగు దూరాన్ని మించి ప్రొజెక్షన్లు ఉండరాదని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండ ఏకశిలా పార్కు నుండి కాళోజీ సెంటర్ మీదుగా సుబేదారి అమరవీరుల స్థూపం వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ పిఎస్ పరిధి ఛత్రిగడ్డలో అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసులతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ,
1: వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.
0: కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి మండల వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఏవో రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులతో పాటు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 9 కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడంలో నితిన్ నవీన్ పర్యటన కీలకమని రామచంద్రరావు అన్నారు. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRలో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. విద్యుత్ అంతరాయం, యూరియా పంపిణీ వైఫల్యాల అంశాలపై ముఖ్యమంత్రిని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టుల వివరాలను ఆయన ప్రజలకు తెలియజేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్లా మారి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడితే 1908 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల సహకారంతో ప్రొఫెసర్ అనితా రాయిరాల ఒక సదస్సును నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది నాణ్యమైన విద్యే అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి పాఠ్యాన్ని

0: పాఠ్యాంశాన్ని సమయానికి పూర్తి చేయాలని, విద్యార్థులకు వందే వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆయన ఆదేశించారు. యువత సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల బానిసత్వానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జిల్లాలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఆయన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లా కనగల్లో పర్యటించనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM విధానంలో దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక NG కాలేజీ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దుబ్బతాండ, లాల్సింగ్ తాండ, జీళ్ల చెరువు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు 16.13 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 6:21 ఆన్ స్టూడియో క్లాక్. ఈరోజు స్క్రీన్ ప్లే మాంత్రికుడు. ఈ పేరు వినగానే మన అందరి కళ్ళ ముందు కనిపించే ఒక రూపం ఎవరు అనంటే డైరెక్టర్ అలాగే నటులు కె భాగ్యరాజ గారు. పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో జన్మించిన ఆయన ఎక్కువగా ఇటీవలే మనందరినీ వదిలేళ్లిన భారతీ రాజా చిత్రాలకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. ఇక ఆ తర్వాత తమిళ సినిమాలకి అంటే దర్శకుడిగా పనిచేశారు. అండ్ అంతేకాదు వాళ్ళ చెల్లి అంటే కల్పనను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే భాగ్యరాజ గారు అనగానే ఆయన్ని స్క్రీన్ ప్లే మాంత్రికుడు అంటారు. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుంది ఆయన సినిమాలకి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే తమిళ సినిమా 16 వెయ్యతినిలే, మన తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమాతో మొట్టమొదటిసారి వెండి తెరపై కనిపించారు ఆయన. నటుడిగానే కాదు, దర్శకుడిగానే కాదు, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను తెలుగు తెరకి అలాగే తమిళ తెరకి పరిచయం చేసిన డైరెక్టర్ కె భాగ్యరాజ గారు ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. తెలుగులో 3 ముళ్ళ సినిమాలో నటించినప్పుడు ఆ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారాయన. అయితే చివరిగా కుబేరా లాంటి సినిమాలో కీలక పాత్రను పోషించారు. మరి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. భాగ్యరాజ గారికి నివాళిగా ఈ పాట.

Tadarina.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892

0: 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని

0: లవ్ టుడే సినిమాకి గాను హరిచరణ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

వెండి తెరపై సరికొత్త ప్రయోగంగా నిలిచిన సినిమా కాంతార. మరి కాంతార సినిమాకి గాను హరిచరణ్ అండ్ అలాగే చిన్మయి పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఇంతవరకు మీరు లంహే ప్రాయోచిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమస్య

0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 6:54 అండ్ స్టూడియో క్లాక్. యునో, అంటే మనకి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లో టీవీ ఉండేది. అసలు ఫస్ట్ టైం కలర్ టీవీ చూసినప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ ఎమోషన్, వాళ్ళ ఫీలింగ్స్ ఎంత అద్భుతంగా ఉండుంటాయో కదా. ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే ఈ రోజే అన్నమాట. ఫస్ట్ టైం కలర్ టీవీ ప్రదర్శన జరిగింది జూన్ 27th. అది కూడా ఎక్కడంటే న్యూయార్క్లో జరిగిందనమాట. అంటే ఫస్ట్ టైం అసలు, అంటే అప్పటి వరకు మనకు తెలిసిందంతా బ్లాక్ అండ్ వైటే. కానీ ఈరోజు ఏమంటారు, వరల్డ్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం న్యూయార్క్లోని ఒక బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీ అనే ప్లేస్లో ఈ వర్ణ టెలివిజన్ అంటే రంగుల టీవీని ఈరోజే వాళ్ళు ఏమంటారు ప్రజెంట్ చేశారు, ఆవిష్కరించారనమాట. అయితే దీంట్లో ఫస్ట్ ఏం కనిపించుంటుంది అన్న థాట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? సో నాకైతే వచ్చింది. ఏం చూపించారు అంటే, ఫస్ట్ టైం కలర్ టెలివిజన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఐ మీన్ కలర్ స్క్రీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఏం చూపించారు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ అంటే, ఒక రోజ్ ఫ్లవర్స్ బొకే అనమాట. రోజ్ ఫ్లవర్స్తో కూడిన బొకేని, అండ్ అలాగే ఇది అమెరికాలో వాళ్ళు ఆవిష్కరించారు కాబట్టి అమెరికా జెండాను ప్రదర్శించారట. అసలు నిజంగా ఎంత థ్రిల్ అయి ఉంటారు కదా. అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ టీవీలను చూసిన వాళ్ళకి ఒక్కసారిగా అంతా కలర్ఫుల్గా కనిపిస్తే వావ్, అప్పుడు చూసిన వాళ్ళు మాత్రం నిజంగా ఫుల్ లక్కీ అనమాట. సో నిజంగా మనం లక్కీ, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మనం సో కలర్ టీవీలను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈరోజు ఆ స్పెషల్ డే కూడా ఉంది. 6:56 అవుతుంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఈ కాలి ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్పూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు

0: నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్ లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అమూల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యకుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సిహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవికా 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన 3rd సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా వోజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని

0: ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం. భూగర్భ జలవనరుల సంరక్షణ తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతికుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతికుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో గనక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ

0: భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయంటారు.
1: మా భూగర్భ జలశాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంటాం వాటిని. వాస్తవానికి అయితే ఇది బోర్వెల్సే. దాదాపు 1900 పైచెలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతున్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠినశిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్లలో నిక్షిప్తమై ఉంటాయి.
0: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్డ్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
1: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే

0: దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్సు వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతిపొరల యొక్క భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రం దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోరు వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు, ప్లస్ మరొక 100 రూపాయలు.

ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ

0: మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు, నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం భూగర్భ జలవనరుల సంరక్షణ తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతి కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నంబర్లకు కాల్ చేయండి. మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 7:32. నేను మీ ఆర్జే స్వాతి. సో 90s కిడ్స్ కి బాగా పరిచయం ఉన్న హీరో ఆయన. అసలు 90s ఎండింగ్ లో ఆయన 2000 ఇయర్ ప్రారంభంలో టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా మస్తు క్రేజ్ ఉన్న యాక్టర్ ఎవరు అంటే ఇంకెవరు, నన్ అనదర్ దాన్ వడ్డే నవీన్ అనమాట. సో గ్యాప్ అంటే గ్యాప్ రాలేదు, నేనే తీసుకున్నా అంటూ దాదాపు 10-12 ఏళ్ల గ్యాప్ తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అన్న సినిమాతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. కానీ అప్పట్లో ఆయన సినిమాలకి ముఖ్యంగా అసలు లేడీ ఫ్యాన్స్ మామూలుగా ఉండేవాళ్ళు కాదు. అసలు సినిమాలో ప్రతి అంటే కథాకథాంశం బాగుండేది, అట్ ద సేమ్ టైం అసలు ఆ హీరో ఉంటాడు భలే ఉంటాడు. సీరియస్లీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, కాస్త బొద్దుగా అయ్యాడు కానీ సేమ్ అట్లానే ఉన్నాడనమాట. మరి ఇప్పుడు 7:33 అవుతోంది. లెస్ టాక్ మోర్ మ్యూజిక్ అంటూ మరి మీరు చేసే ఈ పాటతో ప్రయాణంలో బ్యాక్ టు బ్యాక్ వినేద్దాం హీరో వడ్డే నవీన్ హిట్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్.

చెప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 7:50 అండ్ స్టూడియో క్లాక్ పాటతో ప్రయాణం వింటున్నారు. లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్ విత్ మీ ఆర్జే స్వాతితో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: Na hero Tollywood ki crazy lover boy from 2000 year and mata vadi navin cinema nunchi back to back songs vinnaru marikuti kshanallo vartala mukhyamshalu vittaru.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన సీషెల్స్ అధ్యకులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ధన్యవాదాలు తెలిపారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి, ఆప్తమిత్రుడు అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత్ ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని, సర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. సర్ ప్రక్రియను ఈసీ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల స్లాబ్ 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని జీవోలో పేర్కొంది. స్లాబ్ ముందువైపు 3 అడుగులు, మిగతా వైపు 1 అడుగే ఉండాలని తెలిపింది. వీబీజీ రామ్జీ చట్టం రైతులు, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసేలా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదల భవిష్యత్తును తాకట్టు పెట్టే ఈ చట్టాన్ని అంగీకరించబోమని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్లర్ జయంతిని పురస్కరించుకుని రాష్టంలోని 14 నైబర్హుడ్ సెంటర్లకు ఈ ఆటోలను మంత్రి సీతక్క ఈరోజు పంపిణీ చేశారు. దివ్యాంగుల పట్ల జాలి చూపడం కాకుండా సమాజంలో సమాన భాగస్వాములుగా చూడటమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆ వెనువెంటనే ఆకాశవాణిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్దమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారని రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఉప్పల్ వేదికగా T20 లీగ్లో మెదక్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. 241 పరుగుల భారీ ఛేదనలో మెదక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకు పరిమితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: సమయం 8 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి ఇప్పుడు లేటెస్ట్ రైన్ టెక్నాలజీ వైరల్ న్యూస్ తో అప్ టు డేట్ అప్డేట్ ఇస్తూ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ అండ్ హిస్టరీతో పాటు మస్తీ మజా ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: షాపింగ్లకి ఎగ్జిబిషన్లకి వెళ్ళినప్పుడు కూపన్స్ ఇస్తుంటారు ఫిల్ చేయమని. ఎంతమంది చేస్తారు? అందరం చేస్తాం కదా. ఇక ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మనకి ఏంటంటే, మీరు ఒకసారి అక్కడికి రండి ఇక్కడికి రండి, లాటరీ తీస్తే మీకు ఈ గిఫ్ట్ వచ్చింది, ఈ డిస్కౌంట్ వచ్చింది అంటూ. ఆయన అంతేకాదు, జంటగా రండి ఒంటరిగా రాకండి అంటూ కండిషన్స్ కూడా పెడతారు కదా. ఇలాగే ఒక లేడీకి 13,000 రూపాయల షాపింగ్ చేస్తే మీకు ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది అంటూ కాల్ వచ్చిందట. మరి ఇంతకీ అది నిజమా స్కామ్ కాలా? తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: చక్కటి దొంగ మూవీ నుంచి ఎస్పీ చరణ్ అండ్ అలాగే ఉష పాడిన పాట విన్నారు. 89 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మస్తీ మజా. స్టూడియో క్లాక్ లో టైం 8:15 అవుతోంది. మరి ఇంతకీ 13,000 రూపాయల షాపింగ్ చేస్తే నిజంగానే ఇల్లొచ్చిందా అంటే, విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్ అనే ఒక సిటీ వైడ్ షాపింగ్ ప్రమోషన్లో భాగంగా ఎవరైనా 13,000 రూపాయల షాపింగ్ చేసి ఆ బిల్లుని లక్కీ డ్రాల్లో వేస్తే ఇల్లు గెలుచుకోవచ్చు అని అన్నట్ట. సర్లే, ఎన్నెన్నో చూసుంటాం ఇలాంటివి ఓ లెక్క అని అనుకుందో ఏమో. సో ఒక ఆవిడ మాత్రం వెళ్ళి అలా షాపింగ్ చేసి బిల్లుని అక్కడ అందులో వేసేసి వచ్చేసిందనమాట. అంతే, వన్ ఫైండీ మీకు ఇల్లు సొంతం చేసుకున్నారు, మీకు ఇల్లు వచ్చింది అంటూ ఒక కాల్ వచ్చింది. కానీ ఆమె అస్సలు నమ్మలేదట. కట్ చేస్తే నిజంగానే లగ్జరీ స్టూడియో అపార్ట్మెంట్ ఇచ్చారట. ఏంటో, ఎన్నోసార్లు నేను ఫీల్ చేశా కానీ ఎప్పుడు ఆ కప్పులు శాసరలే వస్తాయి ఎందుకో మరి. సర్లే, నిజంగా అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి ఇదిగో ఆషాఢం వచ్చేస్తుంది. ఫుల్ ఆఫర్లు పెడతారు. సో కూపన్లు మాత్రం నింపేయండి అబ్బా, ఫుల్గా నింపేయండి. ఏమో చెప్పలేం, మనకు కూడా ఏదైనా వస్తుందేమో కదా. హా,

0: నంబియార్ పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ పరుగు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో కొంచెం మస్తి బోలెడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. 8:23 అండ్ స్టూడియో క్లాక్. అరేరేరేరే, ఈ వర్షం ఏంది, రోజు ఆఫీస్ కి స్టార్ట్ అయ్యే టైంలోనే వస్తుంది అని మార్నింగ్స్ వర్షం పడితే అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు, ఇప్పుడు వర్షం పడితే బాగుండని. అయినా నాకు తెలీదు, అంటే మన దగ్గర వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు కదా. కానీ ఒక ప్లేస్లో మాత్రం రోజు ఒకే టైంకి, అది కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడుతుందట. సేమ్ టైంకి రోజు అట్లనే పడుతుందంట. మరి ఎక్కడెక్కడ అంటారా? మరి ఆ ప్లేస్ ఏది అంటే అమెజాన్ అడవుల్లో అండ్ అలాగే ఆఫ్రికాలోని కాంగో బేసిన్ ప్రాంతంలో అట. రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో డెఫినెట్గా వర్షం పడుతుందట. ఇందులో మంత్రం తంత్రం ఏం లేదు, కానీ సైంటిఫిక్ మ్యాజిక్ అయితే ఉందట. ఈ మధ్యనే అంటే పెద్ద ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేశారు పేపర్లో, అదంతా ఇప్పుడు చెప్పలేను కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి చదివేసేయండి. సీరియస్లీ, రోజు ఒకే టైంకి వర్షం పడడం అంటే వాట్ ఏ మ్యాజిక్ అని అనిపిస్తుంది కదా, అందుకనే చదివేసేయండి. అంటే నేచర్ మాత్రం టైంని చాలా అంటే టైం మేనేజ్మెంట్ నేచర్ బాగా చేస్తుంది. చేయాల్సింది ఎవరు అంటే మనమే అనమాట. సో రీజన్ ఏదైనా కానీ ఇలా టైం టు టైం వర్షం పడితే, పలానా టైంకే చలి పెడితే, పలానా టైంలోనే ఎండ కాస్తే భలే

ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఇవన్నీ ఇమాజినేషన్స్ అనుకోండి, కానీ ఇట్లా పడితే మాత్రం అంటే టైం టు టైం అన్ని పనులు చేసుకుంటే మనకి బోల్డ్ అంత టైం దొరుకుతుంది. యూనో అందరికీ 24 గంటలే, మనకి మాత్రం టైం ఉండదు. ఎవరు అడిగినా కూడా ఏమైంది అంటే అబ్బాబ్బా అసలు టైం దొరకలేదబ్బా అంటారు. చూసారా, నేచరే అంత టెన్షన్గా టైం ఫాలో అవుతుంది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 8:24 అవుతుంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: నారాయణ్ అండ్ అలాగే శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ ఖుషీ ఖుషీగా. స్టూడియో క్లాక్ లో టైం 8:30 అవుతోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ரைன் ஆண்ட் அலாகே ஸ்ரேயா கோஷல் பாடின పాట విడారు ఫ్రమ్ ద మూవీ ఖుషీ ఖుషీగా స్టూడియో క్లాక్ లో టైం 8:30 అవుతోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 8 గంటలు దాటి 32 నిమిషాలు కావస్తోంది. కల్ట్, క్లాసిక్ ఇలాంటి పదాలు కొన్ని సినిమాలకి మాత్రమే సూట్ అవుతాయి. సరిగ్గా 26 ఏళ్ల క్రితం రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ మన మనసుల్ని వెంటాడే కథ, సంగీతం ఈ సినిమాకి సొంతమన్నమాట. మరి ఈ సినిమాలోని పాటలన్నీ బ్యాక్ టు బ్యాక్ వినేద్దాం ఏక చిత్రగానంలో. మరి ఇంతకీ ఏంటా సినిమా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి.

0: మహదేవన్, అలాగే ఎస్ జానకి పాడిన పాట విన్నారు. మరి ఇక సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కదా. కాలం మారినా ఇప్పటికీ ఎప్పటికీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ని కలిగించే పాటలు, కథ. మరి ఆ సినిమానే డైరెక్టర్ మణిరత్నం సఖీ సినిమా. యూనో ఈ సినిమా స్టోరీ ఎలా సెట్ అయిందో తెలుసా? తెలుసుకోవాలనుందా? అయితే వింటూనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 8:43 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏక చిత్రగానం. మరి ఒక సినిమాని తీసిన 2 దశాబ్దాల తర్వాత చూసినా కూడా కొత్త సినిమా చూసిన అనుభవం, ఐ మీన్ అప్పుడే ఫిల్టర్ నుంచి తీసిన డికాషన్తో చేసిన కాఫీ తాగినంత ఫ్రెష్ ఫీల్ చాలా తక్కువ సినిమాలకి చూస్తేనే వస్తుంది కదా. మరి అలాంటి సినిమానే మణిరత్నం తీసిన సఖీ సినిమా అనమాట. అయితే ఈ సినిమా అంతకుముందు 2 సినిమాలు కొంచెం ఫెయిల్యూర్ అవ్వడంతో ఏ సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్న టైంలో మేఘాలలో తేలిపొమ్మన్నది పాట కాదు, అలా ఆ పాటలో లాగా ఆ రేంజ్ లో అనమాట ఓ జంట బైక్ పై వెళ్తుంటే చూశారట మణిరత్నం గారు. లవ్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు కథ కదా స్టార్ట్ అవుతుంది అని ఆలోచించినప్పుడు మరి దీన్నే కథాంశంగా పెట్టుకుందాం బాగుంటుంది కదా అని చెప్పేసి సుజాత కలం పేరుతో రాసే రైటర్ ఎవరో తెలుసా? అయితే మీరు గెస్ చేయండి. మరి ఆయనకి చెప్పారట కట్ చేస్తే అంతే, మనం ఇప్పటికీ మాట్లాడుకునే మంచి సినిమా కథని అందించేశారు ఆ రైటర్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రెడీ అయిపోయింది, ఆ సినిమానే సఖీ సినిమా. మీరు వింటున్నారు ఏక చిత్రగానం మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

చిత్రగానం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో 8:50 అండ్ స్టూడియో క్లాక్. నో ఫస్ట్ ఈ సినిమాని షారుక్ ఖాన్ అండ్ అలాగే సింగర్ వసుంధరా దాస్ తో తీస్తే బాగుంటుంది అని మణిరత్నం కి చాలా మంది అడ్వైజ్ ఇచ్చారట. కానీ పాపులర్ కానీ యాక్టర్స్ తోనే తీయాలి అని డైరెక్టర్ ప్లాన్. అలా ఇద్దరు సినిమాకి ఆడిషన్స్ కి వచ్చి ఓ పాత్రకి సరిపోడు అనుకున్న మాధవన్ ని మళ్ళీ బ్యాక్ పిలిచి హీరోగా ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాలో శాలిని అంటే వేరే సినిమాలో శాలిని యాక్టింగ్ నచ్చి హీరో హీరోయిన్ ని ఓకే చేసేసారనమాట. ఇకపోతే ఇందులో హీరోయిన్ అక్క పెళ్లి చూపులు, ఇందాక మనం పాట విన్నాం కదా, సో అందులో పెళ్లి చూపులు చూసే క్యారెక్టర్ కి విక్రమ్ ని, మోహన్ లాల్ గారిని, మమ్ముట్టి గారిని కూడా అనుకున్నారట. కాకపోతే అరవింద్ స్వామి అలా ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి ఏక చిత్రగానం ఓన్లీ ఆన్ 102.8 FM లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 8:58 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. యూనో మణిరత్నం అంటేనే డిఫరెంట్ టేకింగ్ ఉంది డైరెక్టర్. యూనో ఫస్ట్ ఈ సినిమాలో అసలు పాటలే వద్దనుకున్నారట, కానీ ఆయన నిర్ణయం మార్చుకోవడం వల్ల ఎంత మంచి స్వరాలు ఇప్పటికీ మనల్ని అలరిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో వచ్చిన మ్యూజిక్లలో ఇదొక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు ఈ సినిమా మ్యూజిక్. 2000 సంవత్సరానికి ముందు వరకు, ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కూడా హీరో హీరోయిన్ ప్రేమ కథలు వచ్చాయి. అంటే పెద్దల్ని ఎదిరించి ఆర్ కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవడమే కంక్లూజన్ గా ఉండేది సినిమాల్లో. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్ మ్యారేజ్ ని చాలా చాలా ప్రాక్టికల్ గా రియాలిటీకి చాలా దగ్గరగా చూపించిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి సఖి. మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని కూడా అనొచ్చు ఈ సినిమాని. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఈ పాట స్వర్ణలత గారి గొంతులో ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. నో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ లో శాలినికి స్పెషల్ ప్రైజ్ అయితే బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా స్వర్ణలత గారికి అవార్డ్స్ వచ్చాయన్నమాట. అండ్ సాఫ్ట్వేర్ బూమ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూపించిన ఫస్ట్ మూవీ సఖి సినిమా.

0: అలాగే మాధవన్ కెరీర్ ని మ్యాచ్ చేసిన సినిమా కూడా బెస్ట్ హీరోగా అండ్ అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఫిల్మ్ఫేర్ అవార్డుని దక్కించుకున్న సినిమా సఖి సినిమా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం విత్ మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలు దాటి 8 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు ఆయన బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలోని పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. సఖి సినిమా నిజంగా ఇందులో స్క్రీన్ ప్లేలో పాస్ట్ లో కార్తీక్ అండ్ శాంతిల ప్రేమ కథను చూపిస్తూ ప్రజెంట్ లో కనిపించని శాంతి కోసం కార్తీక్ పడే ఆరాటాన్ని చూపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎక్కడా కథలో ఉన్న గ్రిప్ పోకుండా డీల్ చేశారు మణిరత్నం. అండ్ హీరోయిన్ మాట్లాడడానికి కిరాణా షాప్ అతనికి దొంగచాటుగా ఫోన్ చేయడం లాంటి క్యూట్ సీన్స్ కానీ, అండ్ అలాగే వీళ్ళ ప్రేమని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, ఇంటి నుండి బయటకి వచ్చేయడం లాంటి సీరియస్ సీన్లు కానీ ఏది కూడా డ్రామాటిక్గా ఉండదు. అండ్ చాలా న్యాచురల్గా రియాలిటీగా అనిపిస్తుంది. అండ్ పెళ్ళయ్యాక కార్తీక్ శాంతిలు పడే గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ కూడా అరే మనం కూడా ఇంతే కదా అనేంత రిలేటబుల్గా ఉంటుంది. ఏదైనా మణిరత్నం సార్ అంటే మణిరత్నమే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే దృశ్య కావ్యం అని అంటారు చూశారు. అండ్ ఈ సినిమాని అలా మార్చిన ఘనత పిసి శ్రీరామ్ గారిదే. అసలు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి సినిమాలో పోర్ట్రేటిక్ ఫ్రేమ్ లాగా, అచ్చం పెయింటింగ్ లాగా ఎంత బాగుంటాయో. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్లే చేయబోయే సాంగ్ అయితే మొత్తం పెయింటింగ్గా అని అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ పాట గురించి రీసెంట్గా ఎస్పీ చరణ్ గారి ఇంటర్వ్యూలో చాలా చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే ఈ పాట పాడడానికి పొద్దునెప్పుడో 6 గంటలకు వెళ్తే మళ్ళీ తెల్లవారుజామునే ఇంటికి వెళ్ళాను అని చెప్తున్నారనమాట. సో ఏది ఏమైనా కూడా ఇప్పటికీ ఎప్పటికీ విన్నా ఫ్రెష్ ఫీల్ని కలిగించే సినిమా సఖి సినిమా. అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ పాటలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటల దాటి 14 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 9 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ఉర్దూ వార్తలు వింటారు. ఆ తర్వాత 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు విబి ముంబై వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.

వలపు కులకులు, విలాసాల కులాసాలు, వెన్నెల వెల్లవార్పులు, వీటన్నింటి మధ్య కలువ చిలుమిని కలిసిన నెలరాజు తొలితరం గేయం ఇది. అనార్కలి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కి పాడిన పాట. సముద్రాల రచన ఆదినారాయణరావు సంగీతం.

రచయితను చూచి కళ్యాణరాముడై రాముని గుణగణాలను రచయిత గీతంగా మలచి అందించిన పాటిది. భక్త శబరి చిత్రంలో పివి శ్రీనివాస్ పాడిన పాట, దేవులపల్లి రచన, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం.

అతను తన జేబులో ఎప్పుడూ ఓ బొమ్మను ఉంచుకుంటాడు. అది వాళ్ల తాత ముత్తాతల కాలనాటిది. అది ఉన్నంతసేపు అతనిని ఎవరూ జయించలేరు. పైగా అతనికి మళ్ళీ అంటే చాలా ఇష్టం. ఇలా కథ సాగుతుంది. తన జేబులోని బొమ్మ శక్తితో, తాను ముక్కిన ముక్కులతో పరిస్థితులు మారి తను మరింత ఎదగాలని, ఆ ఎదుగుదల మంచివైపుకే ఉండాలని కోరుకుంటున్న పాట. పాట పదాలకు సంగీత వాద్యాలు సరిగ్గా మేళవించి వాటిని ఈనాటికి అజరామరం చేశారు ఈ సంగీత దర్శకుడు. రాజు పేద చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, కొసరాజు రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

0: సంస్కృత సమాస భూయిష్టమై సాహిత్యం ఉంటే ఆ పదాలకు సంగీతం సమకూర్చటం ఎలా? అసాధ్యం అనుకున్నారు ఆ సంగీత దర్శకులు. కానీ నృత్యానికి గీతానికి పోటీ పెడితే శ్రావ్య గానం ఒక పక్క, కమనీయ నృత్యం మరొక పక్క. కన్నులకు వీణులకు ఒకేసారి విందు చేసిన గీతం ఇది. పాట అర్థం కనుక వెతికితే ఒక కావ్యం తయారవుతుంది. అలాంటి అద్భుత సాహిత్యం, అద్భుత రసావిష్కరణ జరిగిన ఆ పాటే ఈ పాట. చెల్లెలు కాపురం చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం.
1: చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములుగగా వినీల గజభర విలాస బంధు

సమతి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా

0: అనంత విధముల అభినయించి కాడవే ఆడవే ఆడవే.
1: ప్రణవనాదం ప్రాణమని ప్రకృతే తానమని నగరాజనుత ఒక వంక, ఆ పైన సతత ప్రవాహిణి పతిత పావని చంద్రవంక పక్క మరొక గంగ తనువు పులకించగా అనంత నిలయుడు చేసిన భావరాగ తాళ సమ్మేళన ఆనంద తాండవమే అఠాణరాగంలోని ఛాయాస్వరాలతో సంధానమైన ఈ సుమధుర గీతం. అమెరికా అమ్మాయి చిత్రంలో పి. సుశీల, డాక్టర్ సి. నారాయణరెడ్డి రచన, జికె వెంకటేష్ సంగీతం.

అమ్మా నాన్న అనురాగానికి ప్రతిరూపాలని మనకు తెలుసు. వారు ఉన్నంతవరకు వారి అనురాగం పంచటమే కాకుండా వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అనురాగం మనతో పంచుకునే తోడుగా తోడపుట్టిన వారిని ఇస్తారు. ఆత్మీయతకు అక్క, చెల్మికి చెల్లి, అనురాగానికి అన్న, తోడుకు తమ్ముడు, ఈ బంధాలు కలకాలం నిలిచేవి. చట్టాలు విడదయ్యలేనివి, అపార్థాలు శాశ్వతం కానివి. ఆ అనుబంధాలలో అమ్మలో ఆ, నాన్నలో నా కలిపే అన్నా అని ఆత్మీయత ఉయ్యలలో అనురాగపు ఊపులు ఊపుతూ మధుర గాయకుని గళంలో ఊటలూరిని గీతం ఇది. ఆస్తిపరులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య యాత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

మన శరీరానికి మనం చేసుకునే సేవలు అన్నింటికీ దేవుడు ఉపచారంగా చేసేస్తూ ఉంటాం. అక్కడితో ఆగకుండా మన భావాలను దేవుడికి ఆపాదించి కొత్త రంగు రుచి వాసన దేవుడికి తీసుకొస్తాం. ప్రత్యేకించి జానపద గేయాల్లో సీతారాముల నేపథ్యంలో ఉల్లం జల్లు మనటం, కన్నె కలలు కంటం, బుగ్గలకు సిగ్గులు పాకటం, నోముల పంట పండటం, అండగా ఉండిపోవటం ఇలాంటి వాటితో సాగిపోయే ఓ గాయని పాట. అక్కా చెల్లెళ్ళ చిత్రంలో పి. సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

జల్లుతూనే ఉంటుంది. సరసంలో సరదాలు, సరదాలో సుఖాలు అన్నింటినీ రంగరించి మతి చెదిరే కులుకుతో, మది మరిపించే మరులతో, వచ్చిన నచ్చిన చిలికానితో కలిసినప్పుడు తాను ఎంత ఎడమైతే అంత మంచిదని, అతడు ఎండైతే తాను మంచని, అతని వెన్నెలైతే తాను వేడైపోతాననంటూ అదేదో లోకాలకు తీసుకుపోయే మరుపురాని యుగళగీతం ఇది. ప్రేమించు చూడు చిత్రంలో పివి శ్రీనివాస్, పి సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, మాస్టర్ వేణు సంగీతం.

ఎత్తి పడుచువారు చేసే సందడి ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే. అయితే ఈ సందడిని గుర్తు చేస్తూ యువత దేశానికి వెన్నుముక గనక వారి భవత ఎంత ముఖ్యమో ఒక ప్రబోధంగా అందిస్తూ సాగిపోయే ఈ ప్రబోధ గీతం ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల పిశుశల బృందం పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వేషాల్లో రూపాలు మార్చచ్చు, కానీ వేషం వేసే నైజం మాత్రం మారదు. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా కొత్తగా వింతగా వెంటపడుతూ మెప్పుల కోసం తిప్పలు పడుతూ అప్పులు చేస్తూ పాఠాలు ఎక్కొట్టి పార్టీలకు పరిగెత్తు

మనసు కలిసి మనువు కుదిరి నీకు నేను తోడు నీడై ఉంటానని కోరుకుంటూ వలపులు పొంగి గాలులు వీచి పువ్వులు నవ్వి మమతల పండి మనసులు తెలిపే నవ్వుల నదిలో తేలిపోయే ప్రణయ సరాగాల సుమసౌరభ మాలిక ఈ యుగళ గీతం. అంతా మనమంచికై చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వసంత, దాశరథి రచన, సత్యం సంగీతం.

నిన్నటి విత్తనం నేలతల్లి పొత్తెళ్లల్లో పొదిగితే నేటి నారై రేపటి పైరవుతుంది. మబ్బుల జారి, కొండల కారి, లోయల ఊరి, నేలల పారే ఏరుల దారుల్ని మళ్లించి పొలం మళ్లల్లో పారిస్తే ఆ నేల తడిసి తల్లి కడుపులో విత్తు మొలకెత్తి అన్నదాత కన్నుల్లో మెరుపుల్ని, రైతన్న గుండెల్లో ఆనందాన్ని నింపుతుంది. అన్నదాతని, ప్రకృతి పంటలను కలిపి ఆనందగానంగా పాడుకుంటే ఈ పాట. చిట్టి చెల్లెళ్ళు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

ఆత్మీయత ముద్దు మురిపం అయితే అక్షరం మురిసిపోయే పాటవుతుంది. పిల్లల తూనీగల్లాంటి శోక కళ్ళు కలువరేకులని వాటిపై తుమ్మిదలాడుతూ ఉంటాయని, వేలుడంతైనా లేకపోయినా ఎడదలంతా నిండిన చిన్నారి బుడతని జోలపుచ్చుతూ నాన్నను మురిపించి అమ్మను బులిపించే ఆ జాబిలి కోసం పాడుకున్న పాట ఈ పాట. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలో పి. సుశీల, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయం, కెవి మహాదేవన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు మీరు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh hello rede galanta idi taralu digi vachhe velanta
2: Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
4: Akashvani Vivid Bharati Kendram సమయం 11 గంటలు దాటి 5 నిమిషాలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.